0: మేనేజర్ వచ్చాడు. తను ఫోన్ చేస్తే సుందరం కూతురులిద్దరూ స్టేట్స్ నుంచి వచ్చి నెల రోజులుండి వెళ్లారని, చుట్టాలెవరూ రాలేదని చెప్పాడు. క్రితంసారి మేము వచ్చినప్పుడు సుందరంతో మా సాన్నిహిత్యం చూసి 10 రోజులుగా ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. దాదాపు గంటసేపు అక్కడే గడిపి మూర్తి వాళ్ళింటికెళ్ళాం. మూర్తి వాళ్ళ ఆవిడ బలవంతం చేసి వడ్డించింది. ఇద్దరికీ తినాలనిపించలేదు. కాస్త మజ్జిగన్నం తిని పడుకున్నాం. తెల్లారుతుంటే ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఫోన్ చేశాడు. సుందరం తుదిశ్వాస విడిచాడని. పాపం, మీ ఇద్దరి కోసమే ఆయనలో జీవం కొట్టుకుందేమోనండి అంది మూర్తి వాళ్ళ ఆవిడ. సుందరం పిల్లలిద్దరికీ ఫోన్లో విషయం తెలియచేశాడు మూర్తి. మొన్ననే వచ్చి 4 రోజులుండి వెళ్ళాం అంకుల్. ఇక్కడ పరిస్థితులు బాగా లేవు, మీకు తెలిసిందే కదా. ఎవరికైనా డబ్బిచ్చి కర్మకాండ పూర్తి చేయండి అంకుల్. అమ్మ పోయినప్పుడు నాన్న మాతో ఆ మాటే చెప్పారు అన్నారు సుందరం కూతుళ్ళిద్దరూ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, పైసా పారేస్తే 25 మంది తమ్ముడు. సుందరం మాటలు గుర్తుకొచ్చినాయి. మా ఇద్దరికీ మనస్కరించలేదు, కానీ ఇద్దరిది ఏం చేయలేని స్థితి. మూర్తి కొడుకు పెళ్లి చేసి 2 నెలలైనా కాలేదు. తండ్రి బతికుండగా నేనట్లాంటివి చేయకూడదు అని మూర్తి వాళ్ల ఆవిడ అంది. ఎవరెవరికో ఫోన్లు చేసి మూర్తి ఏర్పాట్లన్నీ చేశాడు. కాసేపటికి నేను మూర్తి ఓల్డేజ్ హోమ్ చేరుకున్నాం. మూర్తి ఫోన్ చేసినైనా మేం వెళ్ళేటప్పటికీ అక్కడికి వచ్చున్నాడు. ఆయనే తంతు జరిపిస్తాట. వెంబడి ఇంకో ఆయనున్నాడు. ఆయన కర్తగా దహన సంస్కారాలు నిర్వహిస్తాట. వాళ్లే అంబులెన్స్ని రప్పించారు. ఇక్కడున్న ఒకళ్ళు ఇలా అవుతే మిగిలిన వాళ్లు మానసికంగా కుంగిపోతారండి అని ఓల్డేజ్ హోమ్ మేనేజర్ తొందర పెడుతుంటే, మూర్తి నేను, అంబులెన్స్ డ్రైవర్, దహన సంస్కారాలు చేయటానికి వచ్చినాయన సుందరం బాడీని బయటకు మోసుకొచ్చాం. ఉదయం నుంచి నేను పెద్దగా ఏం మాట్లాడలేదు, కానీ నా మనస్సు మెదడు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. నిన్న శంకరం వీడుకోలికి, ఈరోజు సుందరం అంతిమయాత్రకి అర్థాలు వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, పైసా పారేస్తే 25 మంది తమ్ముడు. సుందరం మాటలు పదే పదే గుర్తుకొస్తూనే ఉన్నాయి. పైసా పారేస్తే వస్తువులని మనుషులని కొనచ్చేమో సుందర్, కానీ అది 50%. మనసుల్ని మమతల్ని డబ్బుతో కొనలేము సుందర్. ఎందుకో శంకరం మాటలో జ్ఞాపకం వచ్చినాయి. అంబులెన్స్ డ్రైవర్ అంతిమ సంస్కారం చేయటానికి వచ్చినాయన పైసా పారిస్తే వచ్చినవాళ్లే. మరి నేను మూర్తి కళ్ళు తెరిచే తనువు చాలించిన సుందరం కళ్లలో అర్థం వెతికే ప్రయత్నం చేశా. ఎన్నెన్నో అర్థాలు కనిపించినాయి.
1: మీరింతవరకు అర్థం శ్రీ అనిల్ ప్రసాద్ గారి కథానిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
6: 3 కాలేజీలలో.
7: డోంట్ వరీ,
6: ఫీజ్ చూడు.
8: ఎలా ఉన్నారు?
9: ఏంటి విషయం?
7: ఫీజ్ కోసం టెన్షన్.
9: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
8: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా.
9: అదెక్కడ? అదే స్వీట్ ఆర్బీఐ అంటుంది.
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: తెలంగాణ

0: ఇప్పుడు వినండి ఆసరా డాక్టర్ బివిఎన్ స్వామి గారి కథానిక.
1: అరవై దాటిన నలుగురు మిత్రులం కారులో బయలుదేరాం. డ్రైవింగ్ సీటు పక్కన నేను. తెలంగాణ పల్లెల మధ్యగా వెళ్తున్నాం. చెట్లు వెనక్కి, కబుర్లు ముందుకు సాగుతున్నాయి. పల్లెలు దాటుతూ వెళ్తున్నాం. కనుచూపు మేరలో పల్లెదనం కనిపించలేదు. పల్లె పల్లెకు మధ్య పెరిగిన చెట్లు కంటికి చల్లదనాన్నిస్తున్నాయి. కారు ఊర్లో ప్రవేశించింది. ఊరి మధ్య రోడ్డుకిరువైపులా ఇండ్లు పట్నం వాసనలు వెదజల్లుతున్నాయి. చౌరస్తాలు, టీ దుకాణాలు, బైకులు పల్లెకు కొత్తదనాన్నిచ్చాయి. ఎక్కడో ఒకచోట ముసలివాళ్ల ఉనికి పాతదనాన్ని గుర్తుకు తెస్తున్నది. పాత ఇండ్ల కోసం నా కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి. కారు పల్లె దాటింది. విశాల పంటభూములు ఎదురయ్యాయి. పట్నంలో బతికే మాకు వైవిధ్యం ఎంత ఆనందాన్నిస్తుందో ఎరుకయింది. పాదరసంలా పారుతున్న కారుకు జరజరా పాకుతున్న పాము అడ్డొచ్చింది. చక్రాల కింద నలిగిందా, వాటి మధ్యగా పారిపోయిందా, చచ్చిందో బతికిందో? ఒక పాము వేయి పడగలై వెంటాడింది. పాపభీతి పలు రకాల రూపాలతో ప్రణమిల్లింది. నేను మనుషుల్ని అడ్రస్ అడిగాను. చేరడానికి ఇంకో గంట పడుతుందని అర్థమైంది. రోడ్డు పాముల మెలికలు తిరిగి ఉన్నది. జొన్నచేలు, పూలచేల మీదుగా వచ్చే సువాసనల కోసం ఏసీ ఆపేసి కారు అద్దాలు దించాము. మరో పల్లె ఎదురైంది. ఇది కాస్త మిగతా వాటికి భిన్నంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరం.

తలపించాయి. మూలమలుపు దూరంగా కూలిన పెంకుటిల్లు కనిపించింది. కారు ఆపి పరికించాను. తలుపుకున్న నల్లటి తాళం చిప్ప బెకబెకలాడింది. పక్కవైపు గోడ కూలింది. ఆ వైపు 4 అడుగులు వేశాను. లోపల ఇంట్లో గడ్డి పెరిగింది. ఇంటి చూరుకు వేలాడుతున్న తాడు కనిపించింది. అది నన్ను గతంలోకి తోసింది. నువ్వు రామాయణ భారతాలు చదివావు, కానీ వాటి తాత్పర్యం నీకు అర్థం కాలేదు అందామె. 5 దశాబ్దాల క్రితం పడిన మాట ఇది. ఆనాడు అర్థం కాలేదు, నేడు తేట తెల్లమైంది. బ్రహ్మంగారి తత్వాలు వల్లవేసే ఆమె నాకొక మోడల్. నాటి పల్లెల్లో అలాంటి స్త్రీలకు గౌరవం దక్కింది. ఆ ఊర్లోని పంతులు గారి భార్య చనిపోయింది. ఎందుకు ఎలా పోయిందో తెలియదు. 2వ పెళ్లి చేసుకున్నాడు. అనారోగ్యంతో ఆమె పోయింది. ముచ్చటగా 3వసారికి తయారయ్యాడు. చుట్టాలు చుట్టుపక్కలు వద్దన్నారు, నీకు పెళ్లి కలిసి రాదన్నారు. మరెలా, నిత్య పనులు జరిగేదెలా, ఒంటరిగా బతికేదెలా ప్రశ్నించాడు. అందరూ కలిసి కులంగాని స్త్రీని అతని ఇంట్లో దింపారు. అతడు ఆమె తలలూపారు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల అంతరం. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంటికి తరచూ వెళ్లేవాడిని. వాళ్ల ఇంటి పక్క ఇల్లే కనుక ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయం నా కనులకు చెవులకు అందేది. ఆమెను అందగత్తె అనాకారి అనలేం. పనిలో నడకలో ఏదో ప్రత్యేకత గోచరించేది. 3 గదుల పెంకుటింటిలో ఒక గదికి అతడు పరిమితమై తన వంట తన మడి కొనసాగించాడు. మిగతా ఇల్లంతా ఆమె పాలయింది. ఆ ఇంటికి ఇల్లాలు పని మనిషి అంతా తానే గడిపింది. కడుపు పండి అమ్మాయి పుట్టింది. ఆ ఇంటికి వచ్చేవారు పోయేవారు ఎక్కువే. అందరికీ ఊడిగం చేసింది. అతని సంపాదన మందులకు సరిపోకపోయేది. కుట్టు మిషన్ పెట్టుకుంది. 4 రాళ్లు సంపాదించింది. ఆమె తరపు వారు నాకు తారసపడలేదు. అతని తరపు వారు వచ్చినప్పుడు తక్కువ కాకుండా చూసేది. తనకున్న 4 రాళ్లలో 2 రాళ్లు వారికి పంచేది. వాళ్లమ్మాయి జానకి పెరుగుతుంది. ఇంట్లోనే చిల్లర దుకాణం పెట్టింది. ఆదాయము పని రెండూ పెరిగాయి. ఆమెకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగింది. కూర్చుని తినడమే అతని పని అయింది. వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా చిరుతిండి అందించేది. భూమిలోన బుట్టు భూభారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానవును. ఇలాంటి పద్యాలు పాటలు ఆకుకు ఒక్కకు అందని మాటలు పాడేది. చెప్పేది అర్థం కాకున్నా వినసొంపుగా ఉండేది. ఆమె వల్లనే వీటికి ఆకర్షితుండయ్యాను. ప్రతి విషయాన్ని తర్కించేది, ప్రశ్నించేది. ఆమె జవాబులు అందరికీ నచ్చేవి. రాత్రిపూట అమ్మలక్కలు వచ్చి వెన్నెల సాక్షిగా ముచ్చటించేవారు. ఏదో బరువు దించుకునేవారు. వాళ్లమ్మాయి జానకితో నా ఆటపాటలు సాగేవి. అతడు వృద్ధుడయ్యాడు. నడవడం చాతగాని స్థితిలో తిండి తిప్పలు అన్నీ ఆమె చేతిమీదుగానే జరిగాయి. అతడు ఇంట్లో నుండి బయటకు రావడానికి వీలుగా చూరుకు కొబ్బరి తాడు కట్టింది. అది అతనికి ఆసర, మాకు ఊయల. మా అల్లరిని అంగడిని భరించేది. ఏమీ అనకపోయేది. ఆ తీరు వల్లే ఆమెకు అందరూ దగ్గరయ్యారు. కలహాలు కావచ్చు, కారణాలేమైనా కావచ్చు, నేను కొన్నాళ్ళు అమ్మమ్మ ఊరికి వెళ్ళలేదు. హైస్కూల్కి వచ్చాను. ఆ ఇంటిని మర్చిపోలేకపోయాను. ఆసక్తి కొద్దీ ఆరా తీశాను. అతడు చనిపోయాడని తెలిసింది. ఉండలేక వెళ్ళాను. అమ్మమ్మ చనిపోవడం వల్ల ఇల్లంతా బోసిపోయింది. పక్కింటికెళ్ళాను. జానకి ఎదురయ్యింది, ఎదిగింది. బావున్నారా అడిగాను నేను. ఎప్పుడొచ్చావు అడిగింది జానకి. అమ్మలేదా అడిగాను. ఉంది, ఎప్పటిలాగా తిరగడం లేదు, కూర్చో అంది జానకి. చూరుకు వేలాడుతున్న తాడు ఆకర్షించింది. దాన్ని పట్టుకొని ఊగాను, ఆడాను. జానకి కిలకిలా నవ్వింది. ఈ సందడికి ఆమె బయటకు వచ్చింది. నన్ను గుర్తుపట్టింది. ఏం పిలగా, ఉప్పు బస్తా లేక ఉబ్బినవు అంటూ పరిహాసమాడింది. ఏం మాట్లాడలో తోచలేదు. మీ అమ్మమ్మ చనిపోయినప్పుడు రాలేదెందుకు? జవాబు ఇవ్వలేకపోయాను. అనుకుంటాం కలిసుంటాం, మాదంతా మూటుముచ్చట. మీ చదువుకున్నోళ్ళు షానిగా ఉంటారు, బయటపడరు. మాటలు అర్థమయ్యాయి. మౌనంగా ఉన్నాను. మా జానకిని చదువు కోసం పంపుతున్నా,
ఊరుగా

నూరు పట్నం భయమైతుంది అంది. అనేక అనుభవాలతో ముడతలు పడ్డ ఆమె ముఖంలో మొదటిసారిగా భయం గమనించాను. అక్కడ ఉండలేక వెనక్కి మళ్ళాను. ఏం మనసులో, ఇప్పటోళ్ళు అర్థమైతలేరు. వెనక నుండి ఆమె మాట వినవచ్చింది. కొన్నాళ్లకు ఆమె చనిపోయిందని తెలిసింది. జానకి అడ్రస్ తెలియలేదు. ఆమె ఉనికి చాటున అతడు గుర్తుండిపోయాడు. ఇంకొన్నాళ్లు గడిచాయి. అమ్మకి అసలేమీ బాగుండటం లేదు. క్యాన్సర్ అన్నారు. నాటూర్ వైద్యం పేరున లక్ష రకాల హింస ఆమెపై జరిగింది. చివరికి పట్నం తీసుకెళ్లాలని తీర్పు ఇచ్చారు. అప్పటికి సగం చచ్చిపోయింది. పట్నంలో పేరు మోసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. హాస్పిటల్లో జాయిన్ కావాలన్నాడు. జాయిన్ అయ్యాం. ఎన్ని రోజులుండాలో తెలుపలేదు. ఆమెకు తోడుగా ఉండడానికి ఎవరూ లేరు. నాకు తప్పలేదు. డాక్టర్ల కన్నా సిస్టర్స్ ఆదరణ మిన్నగా ఉంది. వారం రోజులైంది. ఆరోగ్యంలో మార్పు లేదు. హాస్పిటల్ ఖర్చు తడిసి మోపెడయింది. భరించే శక్తి లేదు. దిక్కు తోచకుండా ఉంది. హాస్పిటల్ ముందున్న మెట్లపై కూర్చున్నాను. తల ఆపరేషన్ థియేటర్ అయింది. అమ్మకు ఆపరేషన్ చేస్తారేమోననే అర్థం లేని భయం వెన్నాడింది. నేనా స్థితిలో ఉండగానే నా పక్కనుండే చకచకా మెట్లెక్కుతూ వెళ్ళిందొకావిడ. ఆమెను ఎక్కడో బాగా చూసినట్లనిపించి వెనకే వెళ్లాను. కారిడార్ చివరన గల డాక్టర్ గదిలోకెళ్తూ వెనక్కి చూసింది. అవాక్కయ్యాను. జానకి, అప్రయత్నంగా వచ్చింది పిలుపు. గుర్తుపట్టి పలకరింపుగా నవ్వింది. ఇక్కడున్నావేమిటి అని అడిగింది. అమ్మ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెప్పి సలహా అడిగాను. మళ్ళీ వస్తాను, కాసేపు కూర్చోమంది. అరగంట తర్వాత వచ్చింది జానకి. ఏం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు? ఊళ్ళోనే వ్యవసాయం చేస్తున్నా. నీవేం చేస్తున్నావు అడిగాను. ఇక్కడే ప్రభుత్వ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్నా అంది. ఇక్కడేం పని మీద వచ్చావు అడిగాను నేను. మా బంధువు ఒక ఆవిడ ఈ హాస్పిటల్లో ఉంది. ఆవిడ గురించి డాక్టర్కు చెబుదామని వచ్చిన అని చెప్పింది జానకి. నాకేదైనా దారి చూపించు. కావలసినంత డబ్బు లేదు. ఉండక తప్పేలా లేదు. అమ్మ పరిస్థితి బాగలేదు అన్నాను నేను. చకచకా వెళ్ళి కాసేపట్లోనే వచ్చి నన్ను ఒక నర్సు వద్దకు తీసుకెళ్ళింది. ఈ 4 రోజుల్లో అమ్మ దగ్గరికి ఆమె చాలాసార్లు వచ్చింది. నన్ను చూడగానే గుర్తుపట్టింది. సిస్టర్, వీళ్లను మీ ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇవ్వు అంది జానకి. సరే అందామె. ఆమెకు అన్నీ చెప్పాను. ఆమెకు డబ్బు ఇవ్వాల్సినప్పుడు నేను వస్తా అని ధైర్యం చెప్పింది. మళ్లీ 2 రోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళింది. హాస్పిటల్ నుండి ఆమె ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆమెకు పిల్లలు లేరని వెళ్లిన మొదటి రోజే తెలిసింది. ఆమెకున్న 3 గదుల్లో మొదటి గదిలో పేషెంట్స్ను చూసేది, మిగతా 2 గదుల్లో నివసించేది. చివరిన ఉన్న చిన్న గదిని మాకిచ్చింది. అందులో అమ్మ వంట చేసేది, మందులు మింగేది. పూచిక పుల్లలా ఉన్న అమ్మకు శ్రద్ధతో వైద్యం చేసింది. ఆమె హస్తవాసి వల్ల అమ్మ కొంత కుదురుకున్నట్టనిపించింది. అమ్మకే కాదు, ఆమెకు కూడా చేదోడు వాదోడుగా ఉండేవాణ్ణి. ఆమె భర్తకు ఒక కాలు లేదు. అతనే వంట చేసేది. అతను పెద్దింటి పురుషుడు. ఆమె పేదింటి స్త్రీగా నాకు అర్థమయ్యింది. 4 రోజులయ్యాక జానకి వచ్చింది. అమ్మను చూసింది. పెదవి విరిచింది. పరిస్థితి చేజారింది. ఊరికి తీసుకెళ్లడమే మంచిది అంది. అట్లాగే అన్నాను. పాత రోజులు తలుచుకున్నాము. మాటల మధ్యలో జానకి పెళ్లి కాలేదని తెలిపింది. ఇప్పుడు మేము ఉంటున్న సిస్టర్ గురించి అడిగాను. జానకి చెప్పటం మొదలుపెట్టింది. అతడు పెద్ద జమీందారు. ఒకప్పుడు అతని పేరు చుట్టూ 4 ఊర్లు మోగింది. తన పల్లె ప్రజలకు అతనంటే హడల్. అధికారులను పాలేర్లలా తన చుట్టూ తిప్పుకోగలిగాడు. దాసులను దగ్గరికి, ఇతరులను ఆవలికి ఉంచి రాణించాడు. అతని కంట పడడానికి ఆడవారు జంకేవారు. పాడీ పంటలు, అంగ అర్థ బలాలతో రాజులా బతికాడు. అతని గొడుగు కింద అనేకులు బతికారని పేరు. వారు మాత్రం పేరుకు రాలేదు. సరదాల కోసం ప్రయాణాలు చేసేవాడు. అలాంటి ప్రయాణాలలో ఒకరోజు ప్రమాదం జరిగింది. ఫలితంగా కాలు కొట్టేశారు. గాయం మానడానికి చాలా రోజులు నగరంలోని ఆసుపత్రిలో ఉన్నాడు. అందులోనే ఈమె నర్సుగా పనిచేసేది. గతకాలపు పరిచయంతో అతనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. అతను కూడా ఆమెపై ఆధారపడ్డాడు.

ఆమె అతని చేతికర్ర అయింది. అతను లేచి నడవడానికి నెలలు పట్టింది. చేతి చమురు వదిలింది. ఆమె ఒంటరి. అతను తోడయ్యాడు. పల్లెకు పోవాల్సిన వాడు పట్నంలోనే ఆమెతో కలిసి ఉన్నాడు. అతని గుణం తెలిసిన కుటుంబీకులు నోరు మెదపలేదు. ఆమె చేతి వైద్యంతో బాగయ్యాడు. ఊరి నుండి వచ్చే ధాన్యం, ఆమె సంపాదించే ధనం కలిసి వారికి ఏ లోటూ లేకుండా అయ్యింది. ఇంటి పని అతని పాలయింది. బయట పని ఆమె చేతపడింది. ఆమె హస్తవాసి మంచిది. చుట్టుపక్కల వారు, తెలిసినవారు వైద్యం కోసం వస్తారు. వచ్చిన వారికి సదుపాయాల్ని అమరుస్తాడు. ఇంజెక్షన్స్ ఇవ్వడం నేర్పింది. రోగిని పరిశీలించి చిన్న చితక వాటికి మందులివ్వడం నేర్పించింది. అతడు పని నేర్చుకున్నాడు. అహం తొలగిపోయింది. ఇంటికి వచ్చిపోయే వారి సంఖ్య పెరిగింది. అతని గత చరిత్ర తెలిసిన వారు గుసగుసలు పోయారు. ఇక ఇంటికి రాడని అర్థమై కుటుంబీకులు రావడం మానేశారు. ఈసడించారు కూడా. ఇవన్నిటికీ అతీతంగా వారు చిలకా గోరింకలయ్యారు అని ఆగింది. స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం ఈమెది అన్నాను. అమ్మను రేపు ఊరికి తీసుకెళ్ళండి, సిస్టర్కు చెబుతా అంది. తెల్లారింది. ఊరికి బయలుదేరాం. అమ్మ చాలా రోజులు బతకదని అర్థమైంది. గుండె నిండా ఇసుక పేరుకపోయింది. నవ్వుతూ సాగనంపింది. దారి పొడవునా ఎన్నో ఆలోచనలు. జానకి వాళ్ల అమ్మ, సిస్టర్ ఇద్దరు సబలలు. కుటుంబాల్ని తీర్చిదిద్దుకున్నారు. వెసులుబాటు లేని జీవితాలు వారివి. ఆ ఇంటి మగవారికి భర్తలుగా వెసులుబాటు ఉంది. కొంగుచాటు భర్తలుగా సుఖించారు. ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్న నాపై అమ్మ ఉరిగింది. భయంతో అమ్మా అని అరిచాను. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు, నా గురించి కాదు అంది అమ్మ. అమ్మా, నాకేదైనా చెప్పు. నీ జీవిత అనుభవాన్ని రంగరించి చెప్పు. నీ జ్ఞాపకంగా, ఆదేశంగా, కానుకగా గుర్తుంచుకుంటా అన్నాను బేలగా. రెక్కాడితేనే డొక్కాడాలి కొడుక అంది మూలుగుతూ. అమ్మ చనిపోయింది. అందర్నీ కలిపే బొడ్డు తాడు తెగిపోయింది. ఇంట్లో పొడి వాతావరణం నెలకొంది. విపరీతమైన ఉక్కపోతను తట్టుకోలేకపోయాను. పొలంలో ఎక్కువ, ఇంట్లో తక్కువ గడపసాగాను. దాంతో పెళ్లి ప్రస్తావనలు మొదలయ్యాయి. ఏడాది వరకు అందరూ ఓపిక పట్టారు. జానకి గుర్తురాసాగింది. ఆమెను కలవాలని పట్నం వెళ్లాను. అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. అన్ని విధాలా ప్రయత్నించాను. ఆమె ఆచూకీ లభించలేదు. ఉన్న ఒక్క ఆత్మీయ బంధం తెగింది. మనసంతా వ్యవసాయంపై పెట్టాను. పనిలోనే ప్రశాంతత దొరికేది. ఇంటివారితో సహా ఇరుగు పొరుగు వారు కూడా పెళ్లి గురించి అడిగేవారే. ఏ ఈడులో జరగాల్సిన వేడుక ఆ ఈడులో జరగాలి అనేవారందరూ. పెళ్లి ఒక ఇనవిటబుల్ ఈవెంట్గా తలచి తలూపాను. దగ్గరి సంబంధం, చదువుకున్న అమ్మాయి, అన్ని విధాలా తగింది అనుకున్నాకే పెళ్లి ముహూర్తం పెట్టారు. కానిమ్మని మూడు ముళ్ళు వేశాను. అంత సంబరంలోనూ జానకి లేని వెల్తి వెక్కిరించింది. రోజులు యాంత్రికంగా గడుస్తున్నాయి. మాకిద్దరు వచ్చారు. ఇంటిలో జరిగే తతంగాలన్నింటిలో ఆమెదే పైచేయి. ఆమె నిర్ణాయక శక్తి. ఆ వెసులుబాటు నాకు నేను కల్పించుకున్నాను. బయటి భారం నాది, ఇంటి భారం ఆమెది అని నిర్ధారించుకున్నాము. చక్కగా నావ సాగిపోతున్నది. అప్పుడప్పుడు నా గురించి ఇరుగు పొరుగు ఇంటివారు కూడా తప్పుగా మాట్లాడుకోవడం వినిపించింది. ఆ మాటలు విని ఆమె బాధపడేది. పెండ్లం చెప్తే వినేటోడు అనే బిరుదు నాకు తగిలించారు. ఆ మాట గురించి మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ మాటకు అర్థం ఏమిటి అడిగింది. నన్ను చులకన చేయడమే ఉద్దేశం అన్నాను నేను. కాదు, స్త్రీపై గల చిన్నచూపు నుండి వచ్చిన మాట అది అన్నది తను. బాధపడకు, ఇలాంటి ధ్వని వచ్చే అనేక మాటలు అంటూనే ఉంటారు. నాకు లేని బాధ నీకెందుకు అన్నాను నేను. ఇంట్లో పురుషుడే యజమాని, అతని మాటే నడవాలి. అందుకు భిన్నంగా ఉంటే ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది. ఈ మాటలో స్త్రీ దిగువశ్రేణి వ్యక్తి అనే అర్థం ఉంది అంది కోపంగా. నీ సమర్థత పట్ల వారికి అసహనం, నీ ఉనికి భరించలేని వారి పిరికితనం, సంసారంపై నీకు గల శ్రద్ధ, నిబద్ధతలను జీర్ణించుకోలేని మనుషులు నేరుగా నిన్ను అనలేక వ్యంగ్యంగా దెబ్బతీస్తున్నారు. అందుకు వ్యవస్థలో గల ఖాళీలే కారణం. వాళ్ళు మూర్ఖులు, వారి మాటలు పట్టించుకోకు అనునయించాను. మా ఇద్దరి మధ్యగల అవగాహన వల్ల సమస్యకు తెరపడింది.
ఆ రాత్రి

0: గడిచింది. తిరిగి ఏ రోజు ఆ మాట వినపడినా నవ్వుకునేది కాని ఆలోచించేది కాదు. జానకి వాళ్ల నాన్నకు, సిస్టర్ భర్తకు రాని బిరుదు నాకెందుకు వచ్చిందో అనే ప్రశ్న తులచేది. జానకైతే జవాబు చెప్పేదనిపించింది. మా పిల్లలు పెరిగి పట్నంలో కొలువు కుదిరారు. శుభకార్యాలన్నీ పట్నంలోనే జరిగాయి. పల్లె పట్నం మధ్యగల ముడి వీడింది. తరచుగా పిల్లల వద్దకు వెళుతున్నందున పట్నం అర్థమైంది. వర్తమానంలో మనుషులు యంత్రాల వలె బతుకుతున్నారు. భవిష్యత్తులో యంత్రాలే మనుషుల పని చేస్తాయి. ఖాళీ చేతుల మనుషులకు మిగిలేవి ఖాళీ కడుపులే కావచ్చు. నా ఊహకు నాకే నవ్వొచ్చింది. ఖాళీ బుర్రతో వేగలేక పట్నం రోడ్లపై పడ్డాను. దట్టమైన జనారణ్యంలో ఒంటరితనం ఆవహించింది. తిన్న జరిగే వరకు తిరగాలని నిశ్చయించుకున్నాను. తిరిగి ఇంటికి చక్కగా వెళ్ళగలనా? ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తారేమో. జానకి గుర్తుకొచ్చింది వాళ్ల పిల్లలు ఏం చేస్తున్నారో. ఎందుకులే, మరిచిపోతే పోలా? ఆ తల్లి కూతుళ్ళిద్దరూ మరిచిపోతగ్గవారా? ఎదురుగా ఓ పెద్ద మనిషి బస్ కిరాయికు డబ్బులడిగాడు. ఆధార్ కార్డు లేదా అన్నాను. అతడు బిక్కమొహం వేశాడు. మగవాళ్లకు కూడా ఫ్రీ బస్ అంటే బాగుండు. స్త్రీలకు జరిగే అన్యాయాలకు ఇది పరిష్కారమా? ఈ సినిమా పోస్టర్ ఇంగ్లీషుదా తెలుగుదా? కాలేజీ బిల్డింగ్ బాగుంది, చదువులు ఎట్లున్నాయో? భోజనం వేళ్లకు ఇంటికి వెళ్ళాలి, లేకుంటే వాయింపు తప్పదు. ఎదురుగా కార్ల వరుస వస్తూ కనిపించింది. మంత్రులా, ఎవరైతే నాకేమి, జాగ్రత్తగా దాటాలి రోడ్డు. ఏం ఏం కాదు, ఎర్రలేటు ఉందిగా. నాతో పాటు నలుగురు దాటారు. అందులో ఒకటిది జానకి వాళ్ల ఊరు. గుర్తుపట్టావా అడిగాను నేను. బాగున్నావా అన్నాడు అతను. అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం, టైం ఉందా అన్నాను నేను. టైం ఉంది, డబ్బులు లేవు చెప్పాడు అతను. మాట్లాడుకోవడానికి డబ్బులెందుకు అన్నాను. అది గార్డెన్, అందులోకెళ్లాలంటే డబ్బులు కట్టాలి అన్నాడతను. ఈ ఫ్లైఓవర్ కింద కూర్చుందాం, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అన్నాను. సరే పద అన్నాడతను. జానకి గుర్తుందా, ఇప్పుడెక్కడుందో తెలుసా? ఆతృతగా అడిగాను. నాకంటే ఎక్కువ నీకే తెలియాలి, ఆశ్చర్యంగా అన్నాడతను. అదే కదా విషాదం, అడ్రస్ ఉంటే ఇవ్వు ఆశగా అడిగాను. అడ్రస్ లేకుండా పోయింది, అదే విషాదం, బాధగా అన్నాడు అతను. ఆమె గురించి నీకేం తెలియదా? నిరాశగా అడిగాను. ఆమెకు పెళ్ళయింది, ఇద్దరూ ఉద్యోగస్తులు, రెండు చేతులా 5 అంకెల జీతం, కదిలితే కారు, ఇద్దరి కోసం మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, పిల్లలిద్దరూ పరాయి దేశం, ఒక్కొక్కరికి 2, ఉమ్మడిగా 1, సెల్ఫోన్లు ఇంట్లో కొలువు తీరాయి, అత్యాధునిక హోమ్ థియేటర్, ఇంట్లో వంట చాలా అరుదు, మనసులు సెల్ఫోన్తో ముచ్చటించేవి, ఒకే కప్పు కింద 2, ఎవరి లోకాన వారు, ఎవరి ఇష్టం వారిది, 30 జీవితం గడిచింది. అతడు ఆల్కహాలిక్ అయ్యాడు, ఆమె సోషల్ వర్కర్ అయ్యింది, పిల్లల పెళ్లి ఇద్దరి ఉమ్మడి సమస్య అయింది. తమ దాంపత్య ధోరణి వల్ల వారికి పిల్లల పెళ్లి ఫోబియా పట్టుకుంది. మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాలని ఒకరు, తెలిసిన వాళ్లతోనే సంప్రదింపులు జరపాలని మరొకరు. వారిది తెగని వాదన. బతుకంతా ఇదే దారిన గడిచింది. వారి బతుకులో 3 వ్యక్తి జోక్యంతోనే సమస్యలు పరిష్కారమయ్యాయి. పిల్లల పెళ్లిని అతడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దూరంలో ఉన్న పిల్లల అభిరుచులు అతనికి భిన్నంగా ఉన్నాయని తెలిసింది. మరింత మందుకు మరిగాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఒకరోజు శ్వాస విడిచాడు. ఆమె ఒంటరైంది. ఆమె కళ్ళు ఎండమావులయ్యాయి. కన్నీటి చుక్కలేదు. తండ్రి కోసం పిల్లలు వచ్చారు. జరగాల్సిన తంతు జరిగింది. జోరున కురిసిన వర్షం వెలిసినట్లుగా ఆ ఇంట్లో పరిస్థితి సద్దుమడిగింది. పిల్లలు సముద్రం దాటి వెళ్లారు. అంత పెద్ద ఇంట్లో ఆమె ఒక్కతి. ఒక సుముహూర్తాన అబ్బాయి పెళ్లి చేసుకున్నట్లు విదేశం నుండి ప్రకటించాడు. స్వదేశంలో ఆమె రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేసింది. అమ్మాయి పెళ్లి చేసుకోనని ప్రకటించింది. ఆమె ఒంటరైంది. ఫ్లైఓవర్ కూరుతున్నట్టనిపించింది. అక్కడే కూలబడిపోయాను. ఒక జాలి చూపు విసిరి అతడు వెళ్ళిపోయాడు.
1: తెలంగాణ
2: ఆసరా డాక్టర్ బివిఎన్ స్వామి గారి కథానిక విన్నారు.
3: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
4: ఉందిగా నాన్నా.
1: సీకేవే.

0: అంటే
1: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
8: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
9: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
10: ఇప్పుడు ఒక సినీ గీతం వినండి. హాయ్ నానా ఈ చిత్రం కోసం కార్తిక్ పడిన కృష్ణకాంత గీతం సంగీతం హేషమ్ అబ్దుల్వాహెబ్.

మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు, శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ML వసంతకుమారి గారి గాత్ర సంగీతం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కానీ రా బాబా గరి సాగా బాబా దాని పొంగు దాని దా దాని దా బాబా దాని దా బాబా దాని దరేగా బాబా దాని దరేగా బాబా దాని పొంగు తాని దా బాబా గరి నీ దా బాబా గరి దా బాబా గరి బామా గరి.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:30. హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 7382922899. ముందుగా సెప్టెంబర్ 20 ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా ఈ పాటని మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రిశ్వంత్ బాబు, భాగ్యశ్రీ, సూర్యభార్గవి వీరంతా కోరుతున్నారు సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రం నుండి పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడుగులు కామరా.

ఓణిగురు పట్టేచిరు ఐ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోనా పూల రంగడల్ల కీలు గుర్రం ఎక్కిపోనా చిరు చిరు క్యాహ గురు స్లోలీ చిరు సంపస గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అదిరిపోయే పిల్ల ఫికరు.

0: ఎంతసేపు ఒకటే ధరు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హలో మనోరంజనిలో ఇప్పుడు వినండి డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం నుంచి పాట మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీరందరి కోసం ఈ పాట.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: RBI అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా మాకోసం ప్రేమనగర్ చిత్రం నుండి పాటను వినిపించండి అంటే కోరుతున్న వారు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమగుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణ, కాంతగౌడ్, సాయి మరియు వారి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ఈ పాట.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

0: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసి పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్నావు.
1: ఉందిగా నాన్న.
0: సికేవైసి అంటే?
1: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సికేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సికేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: హలో మనోరంజనీ కార్యక్రమంలో ఇప్పుడు దసరా బుల్లోడు ఈ చిత్రం నుండి పాట మాకోసం వినిపించండి అంటే కోరుతున్నవారు కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రేమాభిషేకం ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప వీరందరి కోసం ఈ పాట.

0: హలో మనోరంజన కార్యక్రమంలో చివరిగా పాండురంగ మహత్యం ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు దయానంద్ కాలనీ నుండి పుట్టా చంద్రమోహన్, శోభ మరియు వారి కుటుంబ సభ్యులు. వారందరి కోరిక మేరకు ఈ పాట.
1: హే కృష్ణ,

0: మీరింతవరకు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీగీతల కార్యక్రమాన్ని ఉన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 విఘడియల కాలంలో, లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు, సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట, ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా, చక్రవర్తిగా, అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని చక్కగా, కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని, వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమనీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబో లేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలది బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచి అతడు తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం, తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తా అధివసించి

0: రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తారు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకనే ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు.
2: శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః.
1: ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకా పునః ప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా

0: వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు కాబట్టి రామాయణ రచన ద్వారా రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధుర అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్తక్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమన్ నో యదక్షరం తీసేయండి అన్నారు. మధుర అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి, ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం, ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా అమలుచుకుని తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసే సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోంది అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయి వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో. ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుధుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్ వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా ఆయన

ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు.

0: అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చెలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని, మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు,
2: జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీచ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజ ఏవ సత్యం.
1: రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపటాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు

ఆనందాన్ని కలిగించారు. ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆహారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజో ధృతిర్ యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశ దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్ పడుత్వం చ అనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రు నయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి వాక్ చాతుర్యానికి వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివిన వాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదట కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామ స్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆయన దర్శించడం ద్వారా అంటే మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ముక్తి అన్నారు కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీ వెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు కాబట్టి అచించాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ.

0: మంగళం
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్ రామగోవింద్ రెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30. చిన్నారి లోకం ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో కాకతీయ ఉన్నత పాఠశాల కరీమాబాద్ వరంగల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
4: శ్రోత్రులకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ కరీంబాద్ వరంగల్ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా సరస్వతీదేవి శ్లోకంతో మన ముందుకు వస్తుంది 4వ తరగతి చదువుతున్న సుస్మిత.
5: సరస్వతీ నమస్తుభ్యం వర

సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మాలయాదేవి సామం పాతు సరస్వతి భగవతీ భారతి నిశేష జార్యప్ప.

చక్కగా పాడి వినిపించావు. ఇప్పుడు వైష్ణవి భార్గవి పాటతో మన ముందుకు వస్తుంది 4వ తరగతి చదువుతున్న గగన్.

చక్కగా పాడి వినిపించారు. పిల్లల్లారా రారండి అంటూ బాలగేయాన్ని వినిపిస్తుంది 4వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ మరియు వారి బృందం.

0: మంచి గేయాన్ని వినిపించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నీతి పద్యాలు విందామా? మరి ఇప్పుడు నీతి పద్యాలు చదువుతుంది 5వ తరగతి చదువుతున్న ఆద్య.
1: తనకు

0: భావం. సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష. దయనే చుట్టుము సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే తనకు నరకము.
1: మంచి పద్యాన్ని వినిపించావు. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న అక్షయ మన ముందుకు వస్తుంది.

0: చెట్టు చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా.
1: మంచి పద్యాన్ని వినిపించావు. నీతి పద్యం చదవటానికి 5వ తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి మన ముందుకు వస్తుంది.
2: బలవంతుడ

0: భావం. సుమతి, నేను బలవంతుడిని, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని చులకన చేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం గల పాము కూడా చిన్నవైనా చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా.
1: మంచి పద్యాన్ని వినిపించావు. ఇప్పుడు ఇంగ్లీష్ మోరల్ స్టోరీ చెప్పబోతుంది 8వ తరగతి చదువుతున్న శ్రీవర్షిణి.
2: హలో ఎవ్రీవన్, టుడే ఐఎమ్ హియర్ టు టెల్ యూ ఎ స్టోరీ దట్ విల్ డెఫినెట్లీ టీచెస్ అస్ ద గుడ్ లెసన్ అండ్ గివ్స్ ద బెస్ట్ మోరల్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీవర్షిణి ఆఫ్ 8th స్టాండర్డ్ ఫ్రమ్ కాక్తీయ హై స్కూల్, కర్మబాద్, వరంగల్. లెట్స్ ఎంటర్ టు ద స్టోరీ. ద స్టోరీ నేమ్ ఈస్ ద వీక్ కెన్ బి స్ట్రాంగ్ టు. వన్స్ అన్ ఎర్త్క్వేక్ స్ట్రోక్ ఎ విలేజ్ సో బ్యాడ్లీ దట్ ఆల్ ద పీపుల్ లెఫ్ట్ టు ద విలేజ్ టు లివ్ ఇన్ ఎల్స్వేర్. ఎ బిగ్ గ్రూప్ ఆఫ్ మైస్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ దట్ విలేజ్. The mice were very happy there, but after a few days, a small herd of elephants started passing through that village. The herd would complex many mice to death under the heavy huge feet. This made the mice sad. So they held a meeting. In that meeting, the king mouse said, I will go to the king elephant and ask him to tame the herd. As decided, the king mouse went to the king elephant. The king elephant said, "O king elephant, we are dying because of you all. Please change your route. Whenever you need us, we will definitely help you." The king elephant laughed and said, "Ha ha ha, you are so small. How can you help us? But don't worry, we will change our route so that you all remain safe." The king mouse thanked to the king elephant and ran away happily to tell this good news to all other mice. All of them were overjoyed to hear the good news. After some days, the king mouse heard the call of king elephant. He think that the elephants were in danger. Actually, the elephants had been trapped in a net. Next day, they were taken to the king's camp to be used in the army. The king mouse shouted to all the mice to come with him. They saw the elephants trapped in a net. The king mouse spoke loudly, "My dear mice, this elephant has changed the route for us. Now we must help them. Let us bite this net and let them free." All the mice started crawling at the stains of the net with their sharp teeth. They did not take the rest till the whole net was cut and the elephants were free. The king elephant said, "Thank you." And the king mouse said, "Don't waste time, king elephant. Run away from here before the king's people come and catch you all. Don't worry, we will always remain friends, helping each other." The king elephant said, "Thanks again. You all are looking so small, but you are really big and strong. The moral is, don't underestimate anyone by seeing size. Even a small bullet can kill the people's life."
1: చక్కని కథను వినిపించావు. ఫ్రెండ్స్, మనకు కాలాలు తెలుసు కదా. కాలాలు మారుతూ ఉంటాయి, కాలాలతో పాటు ఋతువులు కూడా మారుతూ ఉంటాయి. మరి ఋతువుల గురించి గేయ రూపంలో వినిపిస్తుంది 3వ తరగతి చదువుతున్న ఐశ్వర్య మరియు విశ్వక్తేజ్.

ఏమంటారు తూ వచ్చింది హిమబిందు వరను తెచ్చి.

0: ఎన్నో బస్సులను చూస్తుంటాం. ఉదయమైతే స్కూల్ బస్సులు ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఆ స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే విషయం మనకు వినిపించడానికి 8వ తరగతి చదువుతున్న అక్షిత వస్తుంది.
1: మనమందరం స్కూల్ బస్సు ఎక్కే ఉంటాము, కానీ ఎప్పుడైనా ఆలోచించామా అసలు స్కూల్ బస్సు ఎందుకు పసుపు రంగులోనే ఉంటుందని? మనం రోజు రోడ్ల మీద రకరకాల వాహనాలు తిరగడం చూస్తుంటాము. చాలా మంది వారికి నచ్చిన తెలుపు, ఎరుపు, నలుపు వంటి కార్లను కొంటుంటారు. కానీ అందరూ ఎక్కే బస్సులు, ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయానికి వస్తే మాత్రం ఒకే రంగు కనిపిస్తాయి. స్కూల్ బస్సులు ఎప్పుడు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? దీనికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం. స్కూల్ బస్సులు పసుపు రంగులోనే అనేది 1930 అమెరికాలో మొదటిసారిగా స్కూల్ బస్సులకు పసుపు రంగు వేయడం మొదలుపెట్టారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాంక్ సింగ్ అనే ఆయన స్కూల్ పిల్లల రవాణాపై ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. అందులో స్కూల్ అధికారులతో పాటు బస్ తయారు చేసే కంపెనీలు వారు కూడా పాల్గొన్నారు. ఆ మీటింగ్ లో ప్రొఫెసర్ ఫ్రాంక్ గోడ మీద రకరకాల రంగుల ఉంచి అందరినీ ఒక రంగును ఎంచుకోమన్నారు. అక్కడ ఉన్న వారంతా కలిసి పసుపు, నారింజ రంగులను ఇష్టపడ్డారు. చివరకు ఎక్కువ మంది ఓటుతో పసుపు రంగు ఫైనల్ చేశారు. అప్పటి నుంచి స్కూల్ బస్సులంటే పసుపు రంగులోనే ఉండడం అలవాటైపోయింది. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే మనిషి కంటికి పసుపు రంగు చాలా స్పష్టంగా, త్వరగా కనిపిస్తుంది. పగటిపూట మాత్రమే కాదు, వర్షం పడ్డప్పుడు, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు కూడా పసుపు రంగు దూరం నుంచైనా చాలా బాగా కనిపిస్తుంది. దీనివల్ల రోడ్ల మీద వెళ్లే వారు ఇతర వాహనాల డ్రైవర్లు స్కూల్ బస్సు వస్తుంది అని జాగ్రత్త పడతారు. ఇది పిల్లల ప్రాణాలకు రక్షణ ఇస్తుంది. నార్మల్ గా ఎరుపు రంగు కూడా బాగానే కనిపిస్తుంది కదా, మరి దీన్ని ఎందుకు పెట్టలేదు అనే సందేశం రావచ్చు. నిజానికి ఎరుపు రంగు ఇప్పటికీ ప్రమాదాలకు, బ్రేక్ లైట్లకు, సిగ్నల్స్ దగ్గర వాడుతారు. స్కూల్ బస్సులు కూడా ఎరుపు రంగులు వేస్తే రోడ్ల మీద వెళ్లే ఇతర వాహనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ట్రాఫిక్ తో సంబంధం లేకుండా ఉండే పసుపు రంగును ఎంచుకున్నారు. రోడ్లపై పసుపు రంగు బస్సు కనిపిస్తే జాగ్రత్త, ఇందులో స్కూల్ పిల్లలు ఉన్నారు అని డ్రైవర్లకు హెచ్చరించినట్టు అవుతుంది. దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు.
0: చక్కని సమాచారం తెలియజేశావు. నిజమైన నాయకత్వం, నీతి కథలు వినిపించడానికి 8వ తరగతి చదువుతున్న సహస్ర మన ముందుకు వస్తుంది.
2: అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా శక్తివంతమైనది, కానీ శక్తికి మించిన గర్వం దాని సొంతం. ప్రతిరోజు ఉదయాన్నే ఆ సింహం చేసే భయంకరమైన గర్జనలకు అడవిలోని చెట్లు సైతం వణికిపోయేవి. ఈ అడవికి నేనే సర్వాధికారనని, నా మాటే వేదవాక్కు అని అది విర్రవీగుతూ మిగిలిన జంతువులను చులకనగా చూసేది. జంతువులు దాని నీడ కనిపిస్తేనే ప్రాణభయంలో చెల్లా చెదురైపోయేవి. ఒక మధ్యాహ్నం మండుతున్న ఎండల్లో ఒక ఏనుగు చెరువు దగ్గర ప్రశాంతంగా నీళ్లు తాగుతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన సింహం ఏనుగును చూడగానే అహంకారంతో ఊగిపోయింది. ఓయ్ నల్ల బండ, నా దారికి అడ్డుగా నిలబడతావా? నేనెవరో తెలుసా? వెంటనే ఇక్కడి నుండి తప్పుకో అని గర్జించింది. ఏనుగు చాలా సంస్కారవంతురాలు కాబట్టి ఎంతో విడమ్రంగా, క్షమించు రాజా, దాహం వేసి ఇప్పుడే వచ్చాను, నీళ్లు తాగి వెళ్ళిపోతాను అని బదులిచ్చింది. కాని సింహం శాంతించలేదు. క్షణంలో నాకంట పడకుండా వెళ్ళిపోకపోతే నీ అంతం చూస్తాను అని హెచ్చరించింది. ఏనుగు ఏమీ మాట్లాడకుండా ఆ గర్విష్ఠ సింహానికి తల వంచి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది. మరుసటి రోజు అడవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్మి భయంకరమైన తుఫాను మొదలయ్యింది. ఉరుములు, మెరుపుల ధాటికి అడవంతా అతలాకుతలమయ్యింది. పెనుగాలికి ఒక భారీ వృక్షం వేర్లతో సహా పెకిలించుకుపోయింది. సరిగ్గా గుహ బయట ఉన్న సింహం మీద పడింది. ఎవరైనా కాపాడండి, చనిపోతున్నాను అని ఎంత ఆక్రందన చేసినా దాని గర్వానికి భయపడి ఏ జంతువు దరిదాపుల్లోకి కూడా రాలేదు. అదే సమయంలో అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటి సింహం పడుతున్న యాతనను చూసి చెలించిపోయింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్లి ఆ భారీ చెట్టును పక్కకు జరపడానికి తన శక్తినంతా దారపోసి ప్రయత్నించింది. కానీ ఒక్క ఎలుగుబంటి వల్ల అది సాధ్యం కాలేదు. అప్పుడే ఎలుగుబంటికి ఏనుగు గుర్తుకు వచ్చింది. సింహం చేసిన అవమానాన్ని మర్చిపోయి అడవిరాజు ప్రాణాలు కాపాడమని ఏనుగును వేడుకుంది. ఏనుగు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి చేరుకొని తన బలమైన తొండంతో ఆ భారీ వృక్షాన్ని ఒక్క ఊపున పక్కకు విసిరేసింది. ప్రాణాలు దక్కించుకున్న సింహం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గజ

0: అని పిలిచింది. శిశిర ఋతువు వచ్చింది.
1: బాగా పాడారు ఫ్రెండ్స్. మనం రోజు

0: రాజా, నిన్న నిన్ను అంతగా అవమానించినా నా ప్రాణాలు ఎందుకు కాపాడావు అని ప్రశ్నార్థకంతో అడిగింది. అప్పుడు ఏనుగు చిరునవ్వుతో, రాజా, ఇతరులను భయపెట్టడం అధికారం కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన శక్తి అని హితము పలికింది. ఎలుగుబంటి కూడా తోడై, ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు అని వివరించింది. ఆ మాటలతో సింహం అహంకారం పూర్తిగా నశించిపోయింది. అయితే అడవిలో శాంతి నెలకొంటున్న తరుణంలో ఒక కొత్త ముప్పు పొంచి వచ్చింది. కొంతమంది వేటగాళ్ళు అత్యాధునిక ఆయుధాలతో అడవిపై దాడి చేయడానికి సరిహద్దుల్లో తిష్టవేశారు. గతంలో అయితే సింహం ఒంటరిగా వెళ్లి వారితో పోరాడి గాయపడేది. కానీ ఇప్పుడు అది ఏనుగు ఎలుగుబంటితో కలిసి యుద్ధ తంత్రాన్ని రచించింది. పక్షులు ఆకాశం నుండి వేటగాళ్ల కదలికను గమనించాయి. కోతులు చెట్లపై నుండి రాళ్లు రువ్వాయి. ఎలుగుబంటి తేనెతీగల గుంపును వారిపైకి ఉసిగొలిపింది. చివరగా సింహం ఏనుగు కలిసి చేసిన మెరుపు దాటికి వేటగాళ్లు ప్రాణభయంతో అడవి విరిచి పారిపోయారు. అడవిలో మునిపెన్నడూ లేని ఐక్యత కనిపించింది. సింహం తన గర్వాన్ని వదిలి ఏనుగును తన మంత్రిగా, ఎలుగుబంటిని రాజ్యవైద్యునిగా నియమించుకుంది. ప్రతి జంతువు సమస్యను స్వయంగా విని పరిష్కరించే నాయకుడిగా సింహం పేరు తెచ్చుకుంది. అడవిలో క్రూరత్వం పోయి అనురాగం పెరిగింది. బలహీనమైన జంతువులకు రక్షణ దొరికింది. శక్తికి వివేకం తోడైతే అధికారం సేవగా మారితే ఎంతటి మార్పు వస్తుందో తెలుసుకుంది సింహం. మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ కథలోని నీతి, నిజమైన నాయకత్వం.
1: మంచి కథను వినిపించావు, ఇవి మీకు తెలుసా అంటూ కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ తో మన ముందుకు వస్తుంది 8వ తరగతి చదువుతున్న యజ్ఞేష్.
2: ఇవి మీకు తెలుసా, ఒక రోజులో రక్తం శరీరంలో దాదాపు 19,312 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అలాగే మానవ శరీరంలోని అన్ని నరాల మొత్తం పొడవు సుమారు 85 కిలోమీటర్లు ఉంటుంది. జలగకి 32 మెదళ్ళు ఉంటాయి. ఆక్టోపస్ రక్తంలో హిమోసైనిన్ ఉండడం వల్ల దాని రక్తం నీలం రంగులో ఉంటుంది. అలాగే దీనికి ఏకంగా 3 గుండెలు ఉంటాయి. భూమి తన చుట్టూ తాను గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అయితే ఈ వేగం స్థిరంగా ఉండటం వల్ల మనకి ఎలాంటి కదలిక తెలియదు. మనిషి రోజుకు కనీసం 15 నుంచి 20 సార్లు నవ్వుతాడు. నవ్వడం వల్ల శరీరంలోని ఎండరిప్పిన్లు అనే సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలోని ఎముక పెరుగుదల మగవారికి 17 సంవత్సరాల 9 నెలలకు, ఆడవారికి 16 సంవత్సరాల 3 నెలలకు నిలిచిపోతుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలలో రేడియో స్టేషన్లు ఉన్న దేశం అమెరికా. దాదాపు 15,000కు పైగా వాణిజ్య మరియు ప్రభుత్వ రేడియో ప్రసార కేంద్రాలు ఉన్నాయి.
1: మంచి విషయాలు తెలియజేశావు. మిత్రుల్లారా, ఎప్పుడైనా ఇంట్లో అమ్మ పాలు వేడి చేస్తుంటే గమనించారా? స్టవ్ దగ్గరే ఉన్నా సరే కాస్త పక్కకు తిరిగి అటూ ఇటూ చూసేలోపు క్షణంలో పాలు పొంగిపోతాయి కదా. నీళ్ళేమో ఎంత మరిగినా పొంగవు, మరి పాలు మాత్రమే ఎందుకు పొంగిపోతాయనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? మరి ఆ విశేషాలేంటో మనకు తెలియజేస్తుంది 8వ తరగతి చదువుతున్న అక్షిత.
3: మనం పాలు పొంగడాన్ని చాలాసార్లు గమనించుంటాము, కానీ ఎప్పుడైనా ఆలోచించామా అసలు పాలు ఎందుకు పొంగుతాయని? సాధారణంగా పాలల్లో 13% వరకు ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్సు మరియు లాక్టోజ్ అనే చక్కెర పదార్థాలు ఉంటాయి. అందులో ఉండే 87% నీటిలో అవన్నీ సమంగా కలిసిపోతాయి. అయితే పాలు వేడి చేసినప్పుడు అందులోని రసాయన నిర్మాణం మెల్లగా మారడం మొదలవుతుంది. పాలల్లో తేలియాడే కొవ్వులు, ప్రోటీన్లు పైభాగానికి చేరి ఒక సన్నని పొరలాంటిది ఏర్పడుతుంది. దాన్నే మనం మీగడ అని పిలుస్తాము. దాని కింద పాలు ఇంకా వేడెక్కుతున్నప్పుడు అందులోని నీటి ఆవిరి పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అప్పటికే పాల ఉపరితలం మీద ఏర్పడిన మీగడ పొర దాన్ని ఆపేస్తుంది. దాంతో వాటి మధ్య ఒత్తిడి జరుగుతుంది. పాల నుంచి వచ్చే ఆవిరి మీగడను మీదకు నెట్టే కొద్దీ పాత్ర అడుగున బుడగలు ఏర్పడతాయి. అప్పుడు ఒత్తిడి మరింత పెరిగి పాలు పొంగిపోతాయి. మరి ఎంత మరిగినా నీళ్లు ఎందుకు పొంగవంటే, నీళ్లలో ఎటువంటి ప్రోటీన్లు, కొవ్వులు ఉండవు కాబట్టి అవి వేడయ్యేటప్పుడు ఉపరితలం మీద ఎలాంటి పొరలు ఏర్పడవు. వచ్చే ఆవిరి నేరుగా ఏ అడ్డంకులు లేకుండా గాలిలో కలిసిపోతుంది. పాత్ర అడుగున బుడగలు ఏర్పడినప్పటికీ పైకి రాగానే పగిలిపోయి ఆవిరిలో కలిసిపోతాయి. ఇప్పుడు అర్థమైందా మిత్రుల్లారా?

0: భవనాల నిర్మాణంలోనే తేడా ఉంది. అందుకే పాలు పొంగిపోతాయి, నీళ్లు ఆవిరైపోతాయి.
1: చక్కని సమాచారం తెలియజేశావు. ఇప్పుడు తెలుగు తిథుల గురించి సంభాషణ విందామా ఫ్రెండ్స్? మరి ఆ సంభాషణ వినిపిస్తున్న వారు పాత్రలు: తాతయ్య 7వ తరగతి చదువుతున్న సచిన్, విమల్ 7వ తరగతి చదువుతున్న సాయివర్షిత్, దాత్రి 6వ తరగతి చదువుతున్న అక్షయ్.
2: విమల్, దాత్రి ఎక్కడున్నారా? రండి ఇటు.
3: వస్తున్నాం తాతయ్య. అబ్బా, బయట వెన్నెల ఎంత బాగుందో.
2: అందుకేరా మిమ్మల్ని పిలిచింది.
3: తాతయ్య, వెన్నెల ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా.
2: ఓహో, బానే ఉంటుంది. కానీ వెన్నెల ప్రతిరోజు ఇలానే ఉండదు కదరా, పూర్ణిమ వరకు మాత్రమే ఉంటుంది.
4: ఆ తర్వాత ఏమవుతుంది తాతయ్య?
2: పూర్ణిమ వెళ్ళిన తర్వాత వెన్నెల తగ్గుతూ ఉంటుంది.
4: అదేలా తాతయ్య?
2: అదేరా పిల్లలు, అమావాస్యకు పూర్తిగా చీకటవుతుంది. పూర్ణిమ అమావాస్య రెండు 15 రోజులకు ఒక్కసారి వస్తాయి. అంటే నెలలో మొదటి 15 రోజుల తర్వాత పూర్ణిమ వస్తే ఆ తర్వాత 15 రోజులకు అమావాస్య వస్తుంది.
4: అంటే నెలకు 30 రోజులు కదా తాతయ్య.
2: పాడ్యమి నుంచి పూర్ణిమకు 15 రోజులు, పూర్ణిమ మరుసటి రోజున వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు.
3: పాడ్యమి అంటే ఏమిటి తాతయ్య?
2: ఓహో, పాడ్యమి అంటే తెలియదు కదా మీకు. ప్రతి నెలలో 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఇలా 30 లేదా 31 వరకు వస్తాయని మీకు తెలుసు కదా. కానీ తెలుగులో వీటిని తేదీలు అనరు, తిథులు అంటారు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి అంటూ పూర్ణిమ లేదా అమావాస్య తేదీ వచ్చే 15 తిథులని శుక్లపక్షం అంటారు, మరొకటి కృష్ణపక్షం.
4: ఓహో, అలాగా తాతయ్య.
2: అవునురా పిల్లలు, తెలుగులో ఒక్కొక్క రోజుని ఒక్కొక్క తిథిగా పిలుస్తారు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య.
4: తాతయ్య, 15వ రోజున పూర్ణిమ లేదా అమావాస్య అని అంటారా?
2: అవును దాత్రి, పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్న 15 రోజులని శుక్లపక్షం అంటారు. అట్లాగే పౌర్ణమి వెళ్లిన తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజులని కృష్ణపక్షం అంటారు.
3: తాతయ్య, నెలవంక అంటారు కదా, నెలవంక అంటే ఏమిటి తాతయ్య?
2: అదేరా, నెలవంక అంటే అమావాస్య తరువాత ఆకాశంలో సన్న వంపు ఆకారంలో కనిపించే చంద్రుడు, దీనినే చంద్రవంక లేకపోతే నెలవంక అంటారు. ఇది అమావాస్య తరువాత మొదటి లేదా 2 రోజుల చంద్రుడు సన్నగా కనిపిస్తాడు.
4: అది తాతయ్య శివుడి తలపై కూడా కనిపిస్తుంది కదా.
2: హా, అవునురా, అదే అదే.
3: తాతయ్య, మాకు ఇవాళ చంద్రుడి గురించి చాలా విషయాలు చెప్పారు.
2: ఇంకా బోలెడు విషయాలున్నాయిరా, నెమ్మదిగా అన్ని చెప్తా. రండి పడుకుందురు, ఆలస్యమైంది.
4: సరే తాతయ్య.
1: చక్కని సంభాషణ వినిపించారు ఫ్రెండ్స్. కార్యక్రమంలో చివరిగా తప్పిపోయిన చిట్టి చీమ కథను వినిపించడానికి 6వ తరగతి చదువుతున్న శివసాయి మన ముందుకు వస్తున్నాడు.
5: ఒక పెద్ద చీమల పుట్టలో చిట్టి అనే చీమ ఉండేది. అది ఎప్పటిలాగానే తన గుంపు నుంచి ఆహారం కోసం బయలుదేరింది. తేరిన కొంత దూరం వరకే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి వర్షం మొదలైంది. భయపడి ఒక పెద్ద రాయి మీదకి వెళ్లి చేరుకుంది చిట్టి. ఒక గంట తరువాత వర్షం ఆగిపోయింది. కానీ చిట్టుతో పాటు వచ్చిన చీమలేవి దానికి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఏడవటం మొదలు పెట్టింది చిట్టి. సమయం గడిచే కొద్దీ దానికి ఆకలి మొదలయ్యింది. అప్పుడే రాలిపోయిన జామ పండు చూసింది. దాన్ని తిన్న తర్వాత తన ఆకలి బాధను తీర్చుకుంది. కాస్త శక్తిని మెరుగుపరుచుకొని చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడ వెతికినా కానీ తన మిత్రులు దానికి కనిపించలేదు. అప్పుడే ఫ్లోరోమైన్ అనే వాసనతో వెతకడం మొదలుపెట్టింది. రాత్రి అంతా కష్టపడి చివరికి తన చీమల పుట్ట దగ్గర చేరుకుంది. అప్పుడు చిట్టి ఏం తెలుసుకుందంటే, నేను ఒక్కదానాన్ని కాదు, వర్షానికి అందరూ కొట్టుకపోయారని తెలుసుకుంది. మరియు ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వాళ్ళు మాత్రమే చీమల పుట్ట దగ్గరకు చేరుకున్నారని తెలుసుకుంది చిట్టి. ఇప్పుడు చిట్టి చీమ ఎవరో తెలుసు కదా మిత్రులారా.
1: చక్కని కథను వినిపించావు శివసాయి. ఇప్పుడు హిందీలో దేశభక్తి గీతాన్ని వినిపిస్తుంది 9వ తరగతి చదువుతున్న సంస్కృత.
6: హిందూ దేశ కే నివాసీ సభీ జన ఏక హే, రంగ రూప వేష భాషా

0: చక్కగా పాడి వినిపించావు సంస్కృత. ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ కరీమాబాద్ వరంగల్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం చెట్టి సంస్కృత.
1: ఇప్పుడు ఒక సినీ గీతం వినండి, లిటిల్ స్టార్స్. ఈ చిత్రం కోసం శ్రీదేవి, ప్రణీత పడిన, శ్రీకాంత్ రెడ్డి గీతం, సంగీతం శ్రీ వెంకట్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9:10 వస్తుంది. మరి కొద్ది క్షణాలలో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫాం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం సామగ్రి పంపిణీపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన సీఎం పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్నీ అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. దానం నాగేందర్పై అనర్హత వేటువేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అనర్హత పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం పక్కన పెట్టడం సమంజసమన్నారు. 2026-27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం స్టోరేజ్

జి హమాలి ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అక్టోబర్ మొదటి వారం నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్దమవుతూ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. గోదాములతో పాటు మూతపడిన మిల్లులు, ఫంక్షన్ హాళ్లను నిల్వకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గమృగాన్ని దత్తత తీసుకున్నామని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్ లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జె వసంతకు 3 నెలల దత్తత కోసం అవసరమైన చెక్కును అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందున భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమలు చేసేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఇప్పుడు భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక 6వ భాగం. శ్రీ దండౌ కేశవ్ కర్వే. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గత వారం మనం పరిపాలనా దృఢత్వం, జాతీయ సమగ్రతకు రూపమైన పర్వత పుత్రుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి మహోన్నత గాథను తెలుసుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత లోతుగా ముందుకు తీసుకెళ్తూ సమాజంలో అణచివేతకు గురైన స్త్రీల కన్నీళ్లు తుడవడానికి, వితంతు పునర్వివాహాల కోసం, మహిళా విద్య కోసం తన శతాబ్ద కాలపు జీవితాన్నే తపస్సుగా మలిచిన అపర సామాజిక మహర్షి దండౌ కేశవ్ కర్వే గారి సమగ్ర జీవితాన్ని తెలుసుకుందాం.
3: 1958వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశంలోనే అత్యంత వృద్ధుడైన, 100 సంవత్సరాల వయసు కలిగిన ఒక అపర నిశ్శబ్ద తపస్వికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
2: రాజకీయ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, సమాజంలో సగభాగమైన స్త్రీలకు సామాజిక స్వేచ్ఛ, విద్యా హక్కు కల్పించడం అంతకంటే ముఖ్యమని నమ్మిన యోధుడి కథ ఇది. సమాజం విసిరిన రాళ్లను తట్టుకుంటూ బాల వితంతువుల కన్నీళ్లు తుడిచి, స్వయంగా ఒక వితంతువును వివాహమాడి ఆదర్శంగా నిలిచి, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన అన్నా సాహెబ్ మహర్షి దండౌ కేశవ్ కర్వే గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం. మానవ జీవితానికి సార్థక్యం, సాఫల్యం ఎందులో ఉంది? కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిశేచ్ఛ తగం సమాహ. కర్మ చేస్తూ శత సంవత్సరాలు జీవించాలని కోరడమే మానవుడు చేయదగిన పని అని ఉపనిషద్వాణి. ఈ వాక్కును అక్షరాలా తన జీవితాలలో సార్థకపరుచుకున్న కొద్ది మంది మహామహులలో శ్రీ దండౌ కేశవ్ కర్వే ఒకరు.
3: అది 1858వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ, మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్ తీరంలో ఉన్న షేర్వాలి గ్రామం. కేశవ్ జోషి కర్వే లక్ష్మీబాయి దంపతులకు అత్యంత నిరుపేద కుటుంబంలో దండౌ కేశవ్ కర్వే జన్మించారు. వారి నివాసం మురుద్ గ్రామంలో ఉండేది. తండ్రి కేశవ్ జోషి ఒక చిన్న జమీందారి వద్ద నెలకు అతి తక్కువ వేతనానికి పనిచేసేవారు. కర్వే బాల్యం అపారమైన పేదరికంలో సాగింది. మురుద్ గ్రామంలో కేవలం ప్రాథమిక బడి మాత్రమే ఉండేది. 5వ తరగతి పరీక్ష రాయడానికి కర్వే గారు తుఫానులో కాలిబాటన నడుచుకుంటూ 125 మైళ్ల దూరంలో ఉన్న సతారా నగరానికి వెళ్లాల్సి వచ్చింది. కాళ్లకు చెప్పులు లేవు, దారిలో నదులు, కొండలు. సతారా చేరుకునేసరికి పరీక్ష హాలు తలుపులు మూసుకుపోయినా ఉపాధ్యాయుల కాళ్లావేళ్లా పడి పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత బొంబాయిలోని ప్రసిద్ధ ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చేరి 1884లో గణితంలో డిగ్రీ సాధించారు. చదువుకునే రోజుల్లోనే గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ్ గోవింద రాణడెల ఆలోచనలు కర్వే గారిని అమితంగా ప్రభావితం చేశాయి.
2: కర్వే గారికి 14 ఏళ్ల వయసున్నప్పుడు 8 ఏళ్ల రాధాబాయితో వివాహం జరిగింది. వారు ఎంతో అనురాగంతో జీవించేవారు. కానీ 1891లో ప్రసవ వేదనతో రాధాబాయి కన్నుమూశారు. అప్పటికి కర్వే గారి వయసు కేవలం 33 సంవత్సరాలు. ఆ రోజుల్లో సమాజంలో ఒక దురాచారం ఉండేది, భార్య చనిపోతే పురుషుడు వెంటనే మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలు మాత్రం జీవితాంతం గుండు గీయించుకుని, తెల్లటి చీర కట్టుకుని సమాజానికి దూరంగా నరకం అనుభవించాలి. కర్వే గారి సొంత సోదరి కూడా చిన్నతనంలోనే వితంతువుగా మారి ఆ నరకాన్ని అనుభవించడం ఆయన కళ్ళారా చూశారు. భార్య చనిపోయిన తర్వాత కర్వే గారి కుటుంబ సభ్యులు ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ కర్వే గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నేను పెళ్లి చేసుకుంటే కేవలం ఒక వితంతువును మాత్రమే చేసుకుంటాను అని ప్రకటించారు. తన స్నేహితుడు గణేష్ జోషి సోదరి 20 ఏళ్ల బాల వితంతువైన గోధుబాయిని 1893 మార్చి 9న పునర్వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో కర్వే గారు చేసింది ఒక మహా విప్లవం. కర్వే గారు వితంతు పునర్వివాహం చేసుకోవడాన్ని అప్పటి సమాజం ఏమాత్రం ఒప్పుకోలేదు. కర్వే గారిని, ఆయన భార్యను సొంత ఊరైన మురుద్ నుండి శాశ్వతంగా బహిష్కరించారు.
3: సొంత తండ్రి, బంధువులు కూడా ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు. ఊరిలోకొస్తే రాళ్లతో కొడతామని బెదిరించారు. కానీ కర్వే గారు అధైర్యపడలేదు. నన్ను సమాజం నుండి వెలివేస్తే పర్వాలేదు, కానీ నేను సమాజాన్ని మార్చే తీరుతాను అని నిశ్చయించుకున్నారు. పూణేలోని ప్రసిద్ధ ఫెర్గ్యూసన్ కాలేజీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తూనే తను సంపాదించే జీతంలో సగానికి పైగా నిధులను సామాజిక సంస్కరణలకే కేటాయించారు. 1893లోనే విధవా వివాహోత్తేజక్ మండలిని స్థాపించి వితంతు పునర్వివాహాలకు మద్దతుగా నిలిచారు. 1896వ సంవత్సరంలో కర్వే గారు పూణే సమీపంలోని హింగ్నే అనే ఒక నిర్జన గ్రామంలో ఒక చిన్న గుడిసెతో వితంతు ఆశ్రమాన్ని ప్రారంభించారు. సమాజం తరిమేసిన వితంతువులకు, అనాథ బాలికలకు ఆశ్రయం ఇవ్వడమే దీని లక్ష్యం.
2: మొదట్లో ఈ ఆశ్రమంలో కేవలం ఒకే ఒక్క వితంతు మహిళ ఉండేది. కర్వే గారు పూణే నుండి హింగ్నే వరకు నిత్యం 6 మైళ్ల దూరం కాలినడకన వెళ్లేవారు. వర్షాలకు ఎండలకు వెనుకాడకుండా ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు మోసుకెళ్లేవారు. ప్రజలు ఆయనపై ఉమ్మేశారు, బూతులు తిట్టారు. కానీ ఆయన మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. కాలక్రమేణా ఆ చిన్న గుడిసె వందలాది మంది అనాథ మహిళలకు జీవితాన్నిచ్చే ఒక మహాపుణ్యక్షేత్రంగా మారింది.
3: మహిళలకు కేవలం ఆశ్రయం ఇస్తే సరిపోదు, వారి కాళ్లపై వారు నిలబడ్డానికి ఉన్నత విద్య అవసరమని కర్వే గారు గుర్తించారు. జపాన్లోని ఉమెన్స్ యూనివర్సిటీ గురించి చదివిన ఆయన భారతదేశంలోనూ అలాంటి ఉమెన్స్ యూనివర్సిటీని స్థాపించాలని కలలు కన్నారు. 1916వ సంవత్సరం జూన్ 3న కేవలం 5 విద్యార్థినులతో భారతదేశంలోనే మొట్టమొదటి భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని పూణేలో ప్రారంభించారు. ఆ తర్వాత బొంబాయికి చెందిన పారిశ్రామికవేత్త విఠల్దాస్ థాకర్సే గారు తన తల్లి శ్రీమతి నాదీబాయి దామోదర్ థాకర్సే జ్ఞాపకార్థం 15 లక్షల రూపాయలు విరాళం అందించడంతో ఈ విశ్వవిద్యాలయం SNDT ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. శ్రీమతి నాదీబాయి దామోదర్ థాకర్సే ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. నేడు ఈ విశ్వవిద్యాలయం వేలాది మంది మహిళలకు ఉన్నత విద్యను అందిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
2: 1929వ సంవత్సరంలో తన 71వ ఏట కర్వే గారు మహిళా విశ్వవిద్యాలయం కోసం తన ఆశ్రమ నిధుల కోసం ఆఫ్రికా, యూరోప్, అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ వయసులో కూడా ఆయన ఏకధాటిగా ప్రయాణాలు చేస్తూ ఆల్బర్ట్ ఐన్స్టైన్, జేమ్స్ ఆడమ్స్ వంటి ప్రపంచ మేధావులను కలిశారు. ఐన్స్టైన్ కర్వే గారి త్యాగాన్ని చూసి ముగ్ధుడై ఆయనకు నివాళులు అర్పించారు. విదేశాల్లో సేకరించిన ప్రతి పైసాను ఆయన మహిళా విద్యకే కేటాయించారు. 1936లో మహారాష్ట్ర గ్రామీణ ప్రాథమిక విద్యా సొసైటీని స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వందలాది పాఠశాలలు తెరిచారు.
3: 1958వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం జరిగింది. మహర్షి కర్వే గారు తన 100వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 100 సంవత్సరాల వయసు కలిగిన ఆ అపర నిశ్శబ్ద తపస్వికి స్వతంత్ర భారతదేశం తన అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అర్పించి తనను తాను గౌరవించుకుంది. భారతరత్న పొందిన అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ అయితే అత్యంత వృద్ధుడు మహర్షి కర్వే. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూలు స్వయంగా ఆయనకు నమస్కరించి, మీరు కేవలం మనుషులను మార్చలేదు, నవభారత నైతిక సమాజాన్ని నిర్మించారు అని కొనియాడారు. 1962 నవంబర్ 9న తన 104వ ఏట ఈ అపర మహర్షి ప్రశాంతంగా శివైక్యం చెందారు.
2: విద్యకు వికాసానికి దూరంగా, అజ్ఞానానికి దాస్యానికి దగ్గరగా, వంటింటి 4 గోడల మధ్య గృహిణులుగా, వితంతువులుగా, నిత్య దుఃఖితులుగా, సంఘ వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల నిశ్శబ్ద వేదనకు స్వరమై వారికి నవ ప్రపంచ ద్వారాలను తెరవడానికి కర్వే ఉద్యమించారు. మహర్షి కర్వే నడిచిన మార్గం, మానవతావాదం తరతరాలకు భారతీయులకు ధృవతారగా భాసిస్తూనే ఉంటుంది.
3: ఈరోజు మనం విన్న మహర్షి దొండో కేశవ్ కర్వే గారి గాథ మనకు అందించిన నీతి ఏమిటి? మహిళా సాధికారత, సామాజిక ఆత్మవిశ్వాసం. సమాజం నన్ను ధిక్కరించినా సరే నువ్వు నమ్మిన మంచి పనిని ఆపకు, కాలమే నీకు తలవంచుతుంది అని కర్వే గారి శతాబ్ద కాలపు జీవితం నిరూపించింది. ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ధారావాహికలో మనం సామాజిక సంస్కరణల విజ్ఞానం నుండి వైద్య సేవ, పశ్చిమ బెంగాల్ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయబోతున్నాం.
2: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు వైద్యుడిగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడి ఉచితంగా వైద్య సేవలు అందించి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా దుర్గాపూర్, కళ్యాణి వంటి పారిశ్రామిక నగరాలను నిర్మించిన అపర ధన్వంతరి. ఆయన జన్మదినమైన జులై 1వ తేదీని భారతదేశం ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటుంది. 1961లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మహామేధావి డాక్టర్ బిసి రాయ్.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక 6వ భాగం శ్రీ దొండో కేశవ ఖర్గే గారి గురించి విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఇప్పుడు ఎవర్గ్రీన్ హిట్స్ వింటారు.

ఎవర్గ్రీన్ హిట్స్ లో ముందుగా భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట వింటారు. దేవ్ పవార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ ఇంద్ర.

విని మేధాంష్ అనిరుద్ శ్రేయాంష్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయిష. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల్ తాళ్ల రాంపూర్ నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేక్ చారి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, భూదాన్ పోచంపల్లి నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవెన్ గ్రీన్ హిట్స్, నేను మీ రోజీ. మీరు గనక ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇరుముడి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్, సాదికా కేఆర్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కురమార్ సంగీతం. కోరిన శ్రోతలు సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హేమలత విశ్వనాథ్ చౌటుపల్ నుండి, బంద నుంచి అరుణ, కృష్ణ, అమ్ములు, బాజీ, బుజ్జి, రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగల గోపాల్, కర్ణాటక స్టేట్ నుండి చిన్న తిరుపతి ప్రకాష్ శ్యామల, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయ శ్రీపద పుణ్యాశెల్వ పాడిన పాట. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం. కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, హైదరాబాద్ వనశ్రీపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి, జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మాస్కుంట నుండి జాషువా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహాని, సాన్విత, రాఘవిందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహిన్, ఆర్యాన్. మొరుపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిన్న చర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, కుమారుడు భారత్ కుమార్, అమ్మ అమృతమ్మ, బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, మనవడు రేయాంష్, వీరందరి కోసం ఈ పాట.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324208052 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది పెద్ది చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి, హనుమాన్వాడ నుండి బొడ్డు హరిప్రసాద్, శాలిని, వరుణ్, తరుణ్. భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి మాదాసు సత్యనారాయణ, కవిత. బెంగళూరు నుండి గిరిజ. వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయి గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర. జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద రాజా సాబ్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి, తమన్ సంగీతం. కోరిన శ్రోతలు బచ్చన్నపేట నుండి కే పాండు, అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి, శాంత, ఆదివాసిని, వైష్ణవి, నితిన్, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్, స్కందా గౌడ్, నిషిత, సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట నుండి, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు గమనిక. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 11 గంటలకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు 8 వసంతాలు చిత్రం నుండి కెఎస్ చిత్ర పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం. కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ గ్రామం నుండి, భూదాన్ పోచంపల్లి నుండి, మాధవరెడ్డి చౌరస్తా నుండి, భావండ్ల రాజు, మమత, పవన్, కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పుడు ఎవర్గ్రీన్ హిట్స్లో గేమ్ చేంజర్ మూవీ నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం. కోరిన శ్రోతలు కర్మాన్ఘాట్ నుండి అనురాధ, మల్లేష్, రామచంద్రం, రాజశేఖర్, పద్మ, శ్రీనివాస్, సునీత, కోటి, వంశీ, సుబ్బు, బన్నీ, శశాంక్, సంజు, కార్తీక్ మాస్టర్, సిద్ధిలో శారద, పూజా, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ, ఎం వెంకటేష్ నందిపేట నుండి, హైదరాబాద్, బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరందరి కోసం ఈ పాట.

0: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అమరాన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కోరిన శ్రోతలు. నిజామాబాద్ నుండి అరుణ రాజేందర్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, ఎలగందుల రమేష్, వకుళాదేవి, విజయకుమార్, జ్యోత్స్నాదేవి అల్కాపురి నుండి, భావన రవి కర్ణాటక నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి, గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయిచరణ్, వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా 100 వారాల నషా ముక్త్ యువ అభియాన్లో ఈరోజు దేశవ్యాప్తంగా యువత భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 1067 ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ నిర్వహిస్తున్నట్టు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని 471 జిల్లాల్లోని మై భారత్ కార్యాలయాలతో పాటు భాగస్వామ్య సంస్థలకు చెందిన 596 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్టు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30లోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందిస్తారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గణేష నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. బాలాపూర్తో పాటు నగరంలోని ప్రధాన శోభయాత్ర మార్గాల్లో రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చర్యలను ఆయన పరిశీలించారు. నేపాల్కు భారత్ తాజాగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటి 49 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలుగు చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడింది.
2: ఆకాశవాణి అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణరవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి.

0: ఆయన తొలితరం స్త్రీ పాత్రధారి. 7 దశాబ్దాల నట జీవితంలో విభిన్న చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలు.
1: గోదావరికి పొంగొచ్చినా కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవరు ఆపలే. కానీ వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో ఆశ నీ గుండెల్లో కూడు కట్టుకున్న అహంకారాన్ని తగలబెట్టుకుని నీతికి తలవంచితే వాళ్ల కడుపు మంటలు మంగళహారతులవుతాయి. ధర్మాన్ని గౌరవిస్తే వాళ్ల చేతుల్లోని మారణాయుధాలు మంత్రపుష్పాలవుతాయి.
0: తెలుగు తెరపై ప్రణయగాథలకు ఆద్యుడు, మరపురాని ప్రేమ కథా చిత్రాల రాకుమారుడు.
2: అంటే పెళ్ళాడాలంట? ఓకే, చూడు పద్మ, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. సిగ్గు మొక్క తొడిగింది. ఇంతలోని అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో.
0: సాంఘిక చిత్రాలు ఆయన నటనా పటిమకు నిదర్శనాలు.
3: నా కన్నింటి కంటే గొప్పది నా వృత్తి, అదే నా దైవం. ఈ రోజు నా వృత్తిలో నన్ను తలవంచుకుని చేశావు. చేతికి చిక్కిన నేరస్తుని తప్పించుకునేట్టు చేశావు. నన్ను ఓడిపోయేట్టు చేశావు. నిన్ను క్షమించలేదు, నీ నేరని కూడా సహించలేదు.
0: తెలుగు తెరపై తొలి నవలా నాయకుడు.

0: కన్నుల దానా. డైలాగ్స్ చెప్పడంలో ఆయన శైలి వైవిధ్యం.
1: ఏమండి అనసూయ గారు, మీ పేర్లో ఆ నా తీసేసి అసూయగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాకనే అన్న మాటకి మీకు అసూయతో ఒళ్ళు మండిపోయింది కదా అందుకని. ఏం బ్రదర్, ఎంత అసూయ ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి.
0: అమర ప్రేమికుడిగా మగువ మనసులను దోచుకున్న కలల యువరాజు.

0: జానపద సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణికాల్లో కూడా తనదైన బాణి.
1: నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది. అందుచేత నా అంశ కొంత అతనిని ఆవహించక తప్పు. అంతేకాదు, పృథ్వీవల్లభుని సేవించవలసిన విధి నీకును తప్పు. యోగము పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా. అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది.
0: పాటలకు ఒక కొత్త ఒరవడి, డాన్స్ కి ఒక క్రేజ్ తీసుకొచ్చి చిత్రసీమలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆయన నటన తర్వాతి తరాలకు ఒక నిఘంటువు.

0: దేవదాసుగా, మహాకవిగా, భక్తునిగా, అర్జునునిగా, అభిమన్యునిగా, నారదునిగా, భగ్నప్రేమికుడిగా, చాణుక్యునిగా మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన ఆయన ఒక నటశిఖరం.
1: పురాణమైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని మోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూడుని పరువు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నా, మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం.
0: 75 వసంతాలకు పైగా తన నటనతో వెండితెరను సుసంపన్నం చేసి ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినీ చరిత్రతో పాటు సమాంతరంగా ఎదిగిన నటులు అక్కినేని. తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు అని ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనాపటిమ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసిన నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు.

0: అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. వారి సొంతూరు వెంకటరాఘవాపురం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కావడంతో చదువును 4వ తరగతి వరకే కొనసాగించారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఏఎన్ఆర్. తను చదువుతున్న రోజుల్లోనే స్కూల్లో చిన్న చిన్న నాటకాల్లో స్త్రీ పాత్రతో పాటు తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చారు అక్కినేని. దీంతో ఏఎన్ఆర్లోని ప్రతిభని గమనించిన తల్లి అన్న ఏఎన్ఆర్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత కుటుంబం జీవనోపాధి నిమిత్తం ఒక నాటక సంస్థలో చేరి కనకధార అనే నాటకంలో స్త్రీ పాత్రను పోషించారు ఏఎన్ఆర్. ఆ పాత్రకు తొలిసారిగా చిరు పారితోషికం తీసుకున్నారు. ఆ రోజుల్లో నాటక సంస్థలు మగవాళ్లతోనే స్త్రీ పాత్రలను ఎక్కువగా వేయించేవాళ్లు. అలా ఏఎన్ఆర్ నాటకాల్లో స్త్రీ పాత్రలను పోషించి ఆ పాత్రలతో తొలినాళ్లలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. నాగేశ్వరరావు తన పాత్రలకు తానే పాటలు పద్యాలు పాడి నృత్యం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా నాటకాలు ప్రదర్శించి 9.5 సంవత్సరాల పాటు నాటకరంగానికి పరిమితమయ్యారు అక్కినేని. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య గారి ప్రోత్సాహంతో తన 16వ ఏట ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రను చేసిన ఆయన 1944 వచ్చిన సీతారామ జననంతో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్రను పోషించి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం ఇలా వరుసగా జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఏఎన్ఆర్కి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు బాలరాజు, కీలుగుర్రం. ఈ 2 చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించాయి. ఏఎన్ఆర్ నటించిన బాలరాజు చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించి 100 రోజులు ఆడిన తొలి చిత్రం బాలరాజు.
1: నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే వింటే
2: భలే. ఎవరి పిల్లవు?
1: ఏ ఎందుకు నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. కానీ
2: నీ ఇల్లు
1: ఇంతవరకు అది, ఇక్కడి నుంచి ఇది.
2: అమ్మయ్యో, అయితే నేను వాయించను.
1: భయం లేదులే.
2: నీకే, మా అమ్మకు నాన్నకు నేను ఒక్కనే, నన్ను వాళ్లకు దక్కని.
0: 1948 వచ్చిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. నాటకాల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగా పోషించడం వల్ల ఏఎన్ఆర్ స్త్రీ గొంతునే అనుకరిస్తూ పాటలు పద్యాలు పాడిన ఆయన బాలరాజు చిత్రం నాటికి గొంతులో మార్పులు వచ్చాయి. తన గొంతులో మార్పులు రావడానికి ఆయన ఎన్నో సాధనలు చేశారు. ఈ చిత్రంలో చెలియా కనరావా అనే పాటను మొదట ఏఎన్ఆర్తో పాడించారు. అయితే ఆ పాట తన గళంలో అంత బాగాలేదని ఘంటసాల గారితో పాడించమని చెప్పారు ఏఎన్ఆర్. దీంతో ఇదే పాటను ఘంటసాల గారితో పాడించారు.

0: బాలరాజు చిత్రం తర్వాత ఏఎన్ఆర్ జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఏఎన్ఆర్ ని నటశిఖరానికి చేర్చిన సూపర్ హిట్ చిత్రం దేవదాసు. బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రాసిన నవలను ప్రముఖ రచయిత నిర్మాత చక్రపాణి గారు దాన్ని తెలుగులోనికి అనువదించారు. తెలుగులో నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి నవలా చిత్రం దేవదాసు. ఏఎన్ఆర్ ని భగ్నప్రేమికుడి పాత్రకు తీసుకున్నప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది ఆ పాత్రకు ఏఎన్ఆర్ సరిపోరని, న్యాయం చేయలేరని విమర్శలు చేశారు. కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా ఆ పాత్ర కోసం ఎన్నో రాత్రులు కష్టపడి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
1: మనం తాగేది నీ కోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు.
2: ఏమైనా కానీ మీరు ఇంకా తాగడానికి వీల్లేదు.
1: చేస్తే ప్రాణాలే తాగేస్తాం తెలుసా? తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది.
0: ఈ చిత్రం కోసం ఆయన ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా అర్ధరాత్రి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సూచించడం జరిగింది. అలా దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటించారు అనే కంటే జీవించారు అని చెప్పాలి. దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్ నటనను చూసిన విమర్శకులు ఆయనను ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్నో దేవదాసు చిత్రాలు వచ్చినా ఏఎన్ఆర్ దేవదాసు ప్రేక్షకుల మధ్యలో మరపురాని చిత్రరాజంగా నిలిచింది.

దేవదాసు చిత్రం తర్వాత ఏఎన్ఆర్కి విషాద పాత్రలు, సీరియస్ పాత్రలు రాసాగాయి. దీంతో ఏఎన్ఆర్ తన నటనలో వైవిధ్యం చూపించాలని, మిస్సమ్మ చిత్రంలో సరదాగా సాగే హాస్యపాత్ర గురించి చక్రపాణి ద్వారా తెలుసుకుని ఆ పాత్రను చేయడానికి స్వయంగా తానే చక్రపాణి గారి దగ్గరికి వెళ్లి ఆ పాత్రను చేస్తానని ఒప్పుకున్నారు. దాంతో చక్రపాణి గారు, ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో, మరి నువ్వు ఇలాంటి పాత్రను చేస్తావా అన్నారట. దాంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తన పాత్రను తాను చేస్తారు, నా పాత్రను నేను చేస్తాను అనగానే ఆ పాత్రకు ఏఎన్ఆర్ ని ఓకే చేశారు చక్రపాణి. ఈ విషయం తెలిసిన వారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో, ఏఎన్ఆర్ అలాంటి పాత్రను పోషించడం ఏమిటి అని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ఆ పాత్రను అద్వితీయంగా పోషించి ప్రేక్షకులను మెప్పించారు ఏఎన్ఆర్. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించారు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఇదే తరహా పాత్రను చక్రపాణి, ప్రేమించి చూడు చిత్రాల్లో చేశారు ఏఎన్ఆర్. తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్ఆర్ది ప్రత్యేక స్థానం. తను ఎంచుకున్న పాత్రలను అద్భుతంగా పోషించడం, సన్నివేశాన్ని రసభరితం చేయడం ఆయన ప్రత్యేకత. జానపద, పౌరాణిక చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాలు కూడా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఏఎన్ఆర్ గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఎన్నో అద్భుతమైన సాంఘిక చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్.

0: ఏఎన్ఆర్ సినీ జీవితంలో మరపురాని ఏడాది 1955. ఈ ఏడాది ఆయన నటించిన 7 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. మిస్సమ్మ చిత్రంలో హాస్యభరితమైన పాత్రను చాలా చక్కగా పోషించిన ఆయన అర్ధాంగిలో పిచ్చివాణిగా నటించి మెప్పించారు. అనార్కలిలో అమర ప్రేమికుడు సలీం గా ఆకట్టుకున్నారు.
1: ఇక నుంచి రోజు నువ్వు ఈ తోటలోకి రావచ్చు, కోరిన పూలు కోసుకోవచ్చు.
2: నువ్వు చాలా మంచివాడు సిపాయి.
1: నిన్ను మన్నించానేనే ఈ అమాయకత్వానికి ఆకర్షణకు నేనే కాదు, చక్రవర్తి కూడా తలపడిపోతాడు.
0: సంతానం, వదిన వంటి చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పాత్రలను చాలా హుందాగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇదే ఏడాది దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా దొంగరాముడు చిత్రాన్ని నిర్మిస్తూ ఏఎన్ఆర్ ని హీరోగా తీసుకున్నారు. ఈ చిత్రంలో చెల్లిని అమితంగా ప్రేమించే అన్న పాత్రలో జీవించారు ఏఎన్ఆర్.
3: ఇప్పుడు కాదులేండి, నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరుంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది, ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోక్యో. ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను, అది కూడా కొంత టైం పడుతుంది రండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి.
0: అలాగే అభ్యుదయ భావాలున్న చిత్రాల్లో కూడా ఏఎన్ఆర్ చక్కగా నటించి మెప్పించారు. అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రమే రోజులు మారాయి. రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటూ పెద్దవారికి కనువిప్పు కలిగించే పాత్రలో అద్భుతంగా నటించారు ఏఎన్ఆర్. హైదరాబాదులో రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. అందుకే ఏఎన్ఆర్ కూడా 1955 సంవత్సరాన్ని తన సినీ జీవితంలో మరపురాని ఏడాది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు.
4: మమ్మల్నే కాదు, పంచి అడిగిన పేద రైతులు అందరినీ ఇట్లాగే మోసం చేస్తున్నారు. అయితే సాగరైపోయారా, లేకపోతే పోలైపోయారా ఉన్నాయని పొంచి ఆ పంచిన వీళ్ళు కవులకు చేయించుకుంటున్నారు.
0: ఏఎన్ఆర్ దుక్కిపాటి మధుసూదనరావు మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ సంస్థలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్ఆర్ఏ హీరో. ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించడానికి కారణం అన్నపూర్ణ సంస్థ అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే దుక్కిపాటి మధుసూదనరావుని ఏఎన్ఆర్ తన గాడ్ ఫాదర్ గా చెప్పుకుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తోడికోడళ్లు, మాంగళ్య బలం, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, ఆత్మగౌరవం, ఇద్దరు మిత్రులు, పూలరంగడు, విచిత్ర బంధం వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. ఒక్కో చిత్రంలో ఏఎన్ఆర్ పోషించిన పాత్ర, ఆయన అద్భుతమైన నటన, ఆ చిత్రాల్లోని ప్రతి పాట ఒక్కో ఆణిముత్యమై నిలిచాయి.

0: ఇక 60వ దశకంలో నవలాధారిత చిత్రాలను ఎక్కువగా నిర్మించిన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలు గొప్ప ఘన విజయం సాధించాయి. అందుకే అవి ఇప్పటికీ మరపురాని చిత్రాలుగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును నెలకొల్పిన తర్వాత తొలి నంది అవార్డు అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. అలాగే తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో కూడా ఏఎన్ఆర్. అదేవిధంగా ద్విపాత్రాభినయం పాత్రలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఏఎన్ఆర్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు.
1: జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు. భానుజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెనుదీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానుజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుని వంచలతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.
0: ఆ తర్వాత 1966లో వచ్చిన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత ఏఎన్ఆర్ కే దక్కింది.
2: అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని పోనీ, ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని కోచి పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి, బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా?
0: మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ ఏఎన్ఆర్ పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో ఏఎన్ఆర్ నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీస్టారర్ సినిమా కూడా ఇదే. ప్రధాన పాత్ర ఎన్టీఆర్దే అయినా టైటిల్స్లో ఏఎన్ఆర్ పేరే మొదట కనబడుతుంది. ఈ చిత్రంలో పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఏఎన్ఆర్ మొదటి సాంఘిక చిత్రం సంసారం. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తమ్ముడిగా, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా ఏఎన్ఆర్ నటన మరువలేనిది. ఆ తర్వాత వచ్చిన నిరుపేదలు, పరివర్తన, తోడికోడళ్లు, రోజులు మారాయి, పూలరంగడు, పల్లెటూరి బావ, నమ్మిన బంటు, మూగమనసులు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు ఏఎన్ఆర్.

0: 1960లో విడుదలైన నమ్మినబంటు చిత్రం స్పెయిన్లోని శాన్ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. వీటి తర్వాత వచ్చిన దసరా బుల్లోడు 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్. వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ తెరంగేట్రం చేసేనాటికి ఏఎన్ఆర్ కి నటుడుగా మంచి గుర్తింపు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అందం, ఆహార్యం, వాక్చాతుర్యం చూసిన ఏఎన్ఆర్ కొంచెం కలవరం చెందినా సినీ పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించడానికి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఇద్దరూ వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారిద్దరూ సినీ పరిశ్రమలో అన్నదమ్ముల వలె మెలిగారు. ఇద్దరు కలిసి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ఆ చిత్రాలను విజయపథం వైపు నడిపించారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టారు.
1: ఏం చెయ్యను తప్పు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపలాటం. కాని నా ఇల్లాలు రాణిస్తేనా? మీ జీవితం మహారాజుకు, సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్ధాంగినైన నాకు మీ పైన హక్కుంది. ఎదట పడితే మళ్లీ రాయల వారు ఏమన్నా దండన విధిస్తారో, వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళా వెళ్ళా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నొప్పకుండా, ఇటు మీరు నా తల తిగ్గకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను.
0: వీరిద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రం ఎప్పటికీ ఒక క్లాసిక్ అయితే, మాయాబజార్ చిత్రం ఒక అపూర్వ కళాఖండం.

0: అలాగే భూకైలాస్, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, గుండమ్మ కథ సినిమాల్లో వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి వారి విశ్వరూపం చూపించారు. భూకైలాస్ సినిమాలో ఏఎన్ఆర్ నారదుడిగా, ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా నటించిన తీరు అపూర్వం.
1: అదేమిటి మనవడా, లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు వెడుతున్నావు? తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. మనవడా, మన తత్వం నీకు తెలుసుగా, ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెడతాను. పైగా అజన్మ బ్రహ్మచారిని, ఆశలకు అసూయలకు తావేలేదు. సంకోచంగా చెప్పు.
2: తాత చెప్పమంటావా?
0: అలాగే మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడైతే, ఏఎన్ఆర్ అభిమన్యుడిగా, అర్జునుడిగా నటించి ఎలాంటి పాత్రకైనా ఏఎన్ఆర్ తగును అని నిరూపించారు. అర్జునుడి పాత్రలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కి ధీటుగా నటించారు.

0: నీవంటే నీవని వదలనట్టు కాదు. నేనిప్పుడే గయ్యను మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును.
1: కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యని తాకలేదు.
0: పైన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము.
2: ఈ చిత్రాల తర్వాత కొన్ని సాంఘిక చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఎన్టీఆర్ కొన్ని పాత్రలను చేయమన్నప్పుడు ఏఎన్ఆర్ ఆ పాత్రలకు తను తగను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.
3: చాణక్యుని పరీక్ష ఏమనుకున్నావు?

0: నాకు కావలసినది నీ వంటి ధీరుడేరా. సారంగరావా, గ్రహించితివా? నీ మిత్రుడు నిష్ఠుర కార్యనిర్వహణకై పుట్టినాడు, నీవు విశ్వాసంతో సేవకై పుట్టినావు. విచారించకురా, తెగింపు తక్కువైనా భయభక్తులు కలవాడవు. నీవు అక్కడకు వస్తావులేరా.
1: ఏఎన్ఆర్ అనగానే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవి నవలా చిత్రాలు. తెలుగునాట తొలి నవలా నాయకుడు అనిపించుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. బెంగాలీ భాష నుంచి అనువాదమైన నవలల దగ్గర నుంచి తెలుగు రచయితలు రాసిన నవలా కథలు కూడా గొప్ప ఘన విజయం సాధించాయి. శరత్చంద్ర చటర్జీ రాసిన పాత్రలను అత్యధికంగా ధరించిన నటులు ఏఎన్ఆర్. అందుకే నవలా నాయకుడు అనగానే టక్కున ఏఎన్ఆర్ఏ గుర్తుకు వస్తారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నవలా చిత్రం, ఏఎన్ఆర్ నట జీవితాన్ని మలుపుదిప్పిన చిత్రం దేవదాసు. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన తోడికోడలు కూడా శరత్చంద్ర నవల ఆధారంగా నిర్మించిందే అయినా పూర్తి నిడివి నవలా చిత్రం కాదు. అలాగే 1961లో భరణి సంస్థ నిర్మించిన బాటసారి కూడా పూర్తిస్థాయి నవలా చిత్రం. ఆయనకు ఇష్టమైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇదే సంవత్సరం వచ్చిన మరో నవలా చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం అందమైన అనుబంధాల బాణి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ డాక్టర్గా, అన్నగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రాల తర్వాత అనేక నవలాధారిత చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

0: స్వర్గము.
1: నటన, ఆహార్యం, క్రమశిక్షణల సమాహారం ఏఎన్ఆర్. అందుకే ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుని అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానిగా మారి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా మహిళాధరణ ఉన్న నటులు ఏఎన్ఆర్. అందుకే అమర ప్రేమికుడిగా, ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి తన జీవితంలో నుంచి తొలగిపోయే పాత్రలను అద్భుతంగా పోషించారు ఏఎన్ఆర్. లైలా మజ్ను, అనార్కలి, మూగమనసులు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం వంటి చిత్రాలు ఆయనలోని ప్రేమికుణ్ణి అద్భుతంగా ఆవిష్కరించాయి. 1964లో వచ్చిన మూగమనసులు సినిమా ఒక పూర్వజన్మ స్మృతి కథ. ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎన్నో. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఒక కిరీటం. గోపి పాత్రలో మూగప్రేమకు భాష చెప్పిన ఏఎన్ఆర్ నటన. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాటలో ఏఎన్ఆర్ కాసేపు శివుడిగా కనిపిస్తారు. మళ్లీ ఆ పాత్రను ఏఎన్ఆర్ ఎప్పుడూ పోషించలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఏఎన్ఆర్ అగ్రనటుడు అని కూడా ఆలోచించకుండా కొన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు.
2: నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు?
3: వంటల తంచశామ గారు, కోడి కురమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు, ఊరగాయ.
2: పెరుగు ఊరగాయ కూడా ఉండేవా?
3: పెరుగు అమ్మ గారు, పాయసం పాయసం.
2: పాయసమే? ఏది చూడండి.
3: అమ్మో మంచోరే, మా వంటలని మీరు చూడకూడదు.
2: ఏ మడా
3: వద్దు అమ్మాయి గారు.
1: కొన్ని సినిమాలు తరాలు మారినా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన చిత్రం ప్రేమనగర్. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటనాభినయం మాటల్లో చెప్పలేనిది. ఆయన నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి సినీ ప్రేమికుల హృదయాల్లో, ఏఎన్ఆర్ అభిమానుల మదిలో ఇప్పటికీ ఒక మరపురాని చిత్రంగా నిలిచింది ప్రేమనగర్. తెలుగు నవలా చిత్రాల్లో ప్రేమనగర్ కి సముచిత

స్థానం ఉంది. ఏఎన్ఆర్ ఉంటే ఏ నవలా చిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ప్రేమ్నగర్ సినిమా ఒక ప్రామాణికం. ప్రేమ్నగర్ చిత్రం కంటే ముందు 1971లో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం దసరా బుల్లోడు. ఈ చిత్రం కూడా వాణిజ్యపరంగా ఘన విజయం సాధించి సాంఘిక చిత్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఏఎన్ఆర్ సినీ కెరీర్లో గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలిచింది. అందమైన పల్లెటూరి మనసుల మధ్య సాగిన ప్రేమకథా చిత్రంలో ఆయన నటన, ఆయన చేసిన డ్యాన్స్, ఆయన ధరించిన పంచకట్టు, ఆయన వస్త్రధారణ, హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ మార్క్గా నిలిచాయి. అప్పట్లో చాలామంది యువకులు ఆయన స్టైల్ని అనుకరించడం జరిగింది. అలాగే ఈ రెండు చిత్రాల్లోని పాటలు అప్పట్లో ఒక రికార్డు క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఆ పాటలు మళ్లీ మళ్లీ వినడానికి థియేటర్స్ బయట నిలబడి వినేవారు. ఈ చిత్రాల తర్వాత ఏఎన్ఆర్, వాణిశ్రీ హిట్ పేరుగా నిలిచారు. 1971 నుంచి 76లో వచ్చిన సెక్రటరీ దాకా ఏఎన్ఆర్, వాణిశ్రీ కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల సెక్రటరీ. ఏఎన్ఆర్ సినీ కెరీర్లో సెక్రటరీది ఒక ప్రత్యేక స్థానం. అందుకే నవలా నాయకుడు అంటే ఏఎన్ఆర్కే ప్రథమ స్థానం. ఏఎన్ఆర్కి హీరోగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన నాటి నుండి మహిళా ప్రేక్షకుల ఆధారాభిమానాలు ఎక్కువ. 1960 నుండి 1980 దశకం వరకు ఇద్దరు హీరోయిన్స్తో ప్రేమ పెళ్లి ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించడంలో ఏఎన్ఆర్ది ఒక ప్రత్యేక ముద్ర. అలాంటి చిత్రాలతో తన రేంజ్ని ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చారు ఏఎన్ఆర్. 1960 దశకంలో ఎక్కువ జనాదరణ జంటగా హిట్ పేయిర్గా ఏఎన్ఆర్ సావిత్రి నిలిచారు. ఏఎన్ఆర్ సరసన కథానాయిక ఎవరైనా సరే వారితో కెమిస్ట్రీ బాగా పండించేవారు. అది హుషారు పాటైనా, టీజింగ్ సాంగ్ అయినా, విషాద గీతమైనా, విరహ గీతమైనా తనదైన శైలిలో పలికించడం ఏఎన్ఆర్ ప్రత్యేకత.

0: భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. మరపురాని పాత్రలను పోషించి వెండితెరను మురిపించారు అక్కినేని. మహాకవుల పాత్రలను పోషించి ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం బహు సాహసం. అలాంటి పాత్రలను ఏఎన్ఆర్ ఒక ఛాలెంజ్గా తీసుకుని అద్భుతంగా పోషించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.
1: నా ఆకారంతో వేయించేసి పాట పూర్తి చేసి పెట్టారు. జ్ఞానారూపధరుడైన నారాయణుని కరుణారా సేవించి చేతులారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీవు అఖండ పుణ్యరాజు, అద ఆ దివ్యప్రసాద మారగించు.
0: స్వతహాగా దైవాన్ని అంతగా విశ్వసించని ఏఎన్ఆర్ వెండితెరపై మహాభక్తునిగా ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన పలికించే హావభావాలు, ఆయనకు మాత్రమే సాధ్యమైన నటన, కరుణరస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైంది. ఏఎన్ఆర్ ఎన్నో నిర్మాణ సంస్థల్లో నటుడిగా అనేక ఉన్నతమైన చిత్రాలు చేసినా ఆయన సినిమాలను నిర్మించాలని ఆలోచన చేసి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని కలుపుకుని చక్రవర్తి చిత్రం పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1968లో సుడిగుండాలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ న్యాయమూర్తి పాత్రను పోషించారు. తొలి ప్రయత్నంలోనే ఈ చిత్రానికి బంగారు నంది లభించింది. ఆ తర్వాత మరో ప్రపంచం సినిమా నిర్మిస్తే అది కాస్త పరాజయం చెందడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నారు ఏఎన్ఆర్ ఆదుర్తి. సినీ వినీల ఆకాశంలో ధృవతారగా వెలిగిన నటులు ఏఎన్ఆర్, కథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ, నాటకరంగం నుంచి వచ్చి నటుడిగా ఎన్నో పాత్రలను ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పాత్రలతో ఆయన జీవించారు. ఏఎన్ఆర్ అనగానే ఎక్కువగా సాంఘిక చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ఆయన నటనాభినయం ఎప్పటికీ మరువలేనిది. 1980-90 దశకాల్లో కూడా ఏఎన్ఆర్ అనేక ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. కొన్ని చిత్రాలు శతదినోత్సవంతో పాటు ద్విశత దినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. 1980వ దశకంలో వచ్చిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం చిత్రాలు ఆయనలోని మరొక నటుడిని ఆవిష్కరించాయి. 1981లో వచ్చిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో మరపురాని ప్రేమ కథా చిత్రం. ఆ చిత్రంలో ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే పాత్రలో ట్రాజెడీ కింగ్గా ఆయన జీవించిన తీరు అనన్య సామాన్యం. తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు ఏఎన్ఆర్.
1: నా దేవి కోసం నేను ఎన్ని కలలు కన్నాను, దేవిని అర్థం చేసుకుంటారు ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంటేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని మొక్కలైపోయిందో కూడా నాకు తెలుసు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా.
0: దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అపూర్వమైన రికార్డు సాధించింది. విడుదలైన అన్ని థియేటర్స్ లో 50 రోజులకు పైగా ప్రదర్శించబడింది. చిన్న కేంద్రాల్లో కూడా విజయభేరి మోగించింది ప్రేమాభిషేకం. కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవంతో పాటు 365 రోజులకు పైగా ప్రదర్శించబడి అప్పట్లో ఒక రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచింది.

0: మేఘ సందేశం చిత్రంలో కొంచెం వైవిధ్యంగా ఉండే పాత్రను పోషించారు అక్కినేని. ఈ చిత్రంలో పాటలన్నీ ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచాయి. దాసరి నారాయణరావు ఏఎన్ఆర్ కాంబినేషన్ లో ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. ఏఎన్ఆర్ నట జీవితం చాలా ఏళ్లు కొనసాగింది. అయితే ఆయన మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. వయసు పైబడిన తర్వాత తనకి తగ్గ పాత్రలను ఎంచుకుని ఆ పాత్రలను చాలా హుందాగా పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు. మలిదశలో ఎన్నో పాత్రలను అద్వితీయంగా పోషించిన ఏఎన్ఆర్ కుటుంబ కథా చిత్రాల్లో తండ్రిగా, తాతగా, అలాగే ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు.
1: కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదా మీ నాన్నకి. ఇక్కడ మా గుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్నతండ్రికి కూడా అందనంత ఎత్తుకెదిగిపోయాడా మీ నాన్న.
0: అలాగే శ్రీరామదాసులో కబీర్ దాస్ గా ఆకట్టుకున్న ఆయన శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా జీవించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం మనం. ఈ చిత్రంలో జీవించి మెప్పించారు ఏఎన్ఆర్.
2: ఎవడు ముసలాడు? ఇదిగో ప్రతివాడు ముసలాడు కావడం అవడానికి వీల్లేదు. నువ్వు కూడా ముసలాడు అయిపోతావు. గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్. యూత్ అంటే యూత్. ఇదిగో అసలు యూత్ అంటే ఏంటో నీకు తెలుసా? యూత్ లో నేనేం చేశాను, ఏ గోల్ చేశాను, ఏ రొమాన్స్ చేశాను నీకు తెలుసా? ఇదిగో దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా ఇలాగే తాగితే తొందరగా ముసలాడు అయిపోతావు.
0: చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన వారికి, ప్రజ్ఞా ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన పేరిట నేషనల్ అవార్డును అందించడం జరిగింది. ఏఎన్ఆర్ మరణించిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. నటుడిగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనకు చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకు, ఫిలింఫేర్ అవార్డులు, కళాప్రపూర్ణ నుంచి కాళిదాస్ సన్మాన్ వరకు, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు అన్ని ఆయన్ని వరించాయి. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటులు ఏఎన్ఆర్ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏఎన్ఆర్కి దక్కినన్ని సన్మానాలు ఏ సినీ ప్రముఖుడికి లభించలేదు. అది ఏఎన్ఆర్కి ఉన్న ప్రత్యేకత. భారత తపాలా శాఖ ఆయన జ్ఞాపికగా ఒక తపాలా కవర్ను విడుదల చేసింది.
3: చెల్లెలి పసుపు కుంకాలనే సిరాగా మార్చి, ఆమె వైధవ్యాన్నే తెల్ల కాగితంగా మార్చి, భావమరిదికి ఉరిశిక్ష విధించిన నేను ఈనాడు కేవలం ఒక న్యాయవాదిగా మారి ఊరిలో నిలబడ్డ ఈ సత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాను.
0: తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ఏఎన్ఆర్ 250కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నట సామ్రాట్, అగ్రనటుడిగా వెండితెరపై రాణించినా టీవీ సీరియల్స్ లో నటించడానికి ఆయన వెనుకాడలేదు. మట్టి మనిషి, ఒకే ఒక్కడు వంటి సీరియల్స్ లో ఆయన నటన మరువలేనిది.
4: బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు చెప్పులు రాజ్యమైన శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు.
0: నటనకే కొత్త భాష్యం చెప్పిన నటులు ఏఎన్ఆర్. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చిన కళాకారుడిగా ఆయన లిఖించిన చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఎన్నెన్ని పాత్రలు, ఎంతటి వైవిధ్యం, ఎంతటి నటనా వైదుష్యం. జానపద చిత్రాల్లో జీవించి పౌరాణిక చిత్రాలతో ప్రేక్షకులను పరవశింపజేసి నవలా నాయకునిగా రాణించి అల్లరి ప్రేమికుడిగా తన చిలిపి చేష్టలతో అలరించినా, సాంఘిక చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసి విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, మహాభక్తునిగా తత్వసారాన్ని రంగరించినా, అది ఆయనకే చెల్లింది. వయసు పైబడిన తర్వాత కుటుంబ పెద్దగా వెండితెరకు నిండుతనం తెచ్చినా అది ఆయనకే చెల్లింది. అందుకే ఆయన అభినయ సముద్రంలో ఒక ఆణిముత్యం. తుదిశ్వాస వరకు నటించి అరుదైన చరిత్రను లిఖించిన ఘనాపాటి. వారు మన మధ్యన లేకపోయినా వారి చిత్రాల ద్వారా అమరజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా జీవించే ఉంటారు పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఎప్పటికీ చిరస్మరణీయులు.

0: మీరింతవరకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణరవిచంద్రకుమార్, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తెలుగు చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడింది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
2: రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ ఆజ్ దేశభర్ మే 1067 స్థానో పర్ ఆయోజిత్ కియా జా రహా హై. యువా కార్యక్రమ ఔర్ ఖేల్ మంత్రాలయ కే అనుసార్ వికసిత్ భారత్ కే లియే 100 సప్తాహ కే నషా ముక్త్ యువా అభియాన్ కే అంతర్గత్ యువా ఏక్జుట్ హో రహే హై. సమారోహ మే నషా ముక్తి శపథ్, హస్తాక్షర అభియాన్, నుక్కడ్ నాటక్, నారా లేఖన్ ఔర్ చర్చాఓ కే జరియే అభియాన్ కా సందేశ్ సీధే యువాఓ తక్ పహుంచాయా జా రహా హై. सब्सिडी वाले रसोई गैस की बुकिंग के लिए 1 अक्टूबर से आधार से संबद्ध बायोमेट्रिक प्रमाणन जरूरी होगा. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने कहा कि इसका उद्देश्य पात्र परिवारों को ही सब्सिडी वाला एलपीजी सिलेंडर प्रदान करना है. एक रिपोर्ट.
3: पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने स्पष्ट किया है कि इस प्रक्रिया का उद्देश्य किसी भी पात्र परिवार को एलपीजी से वंचित करना नहीं है. जो ग्राहक पहले ही प्रमाणीकरण पूरा कर चुके हैं उन्हें दोबारा यह कराने की जरूरत नहीं है. मंत्रालय ने कहा कि प्रत्येक कनेक्शन को आधार से सत्यापित उपभोक्ता से जोड़ने से सब्सिडी वाले घरेलू सिलेंडरों का व्यावसायिक और औद्योगिक इस्तेमाल के लिए होने वाले दुरुपयोग को रोकने में मदद मिलेगी. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
2: राष्ट्रपति द्रौपदी मुर्मू आज शाम नई दिल्ली में पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य पर आयोजित अंतर्राष्ट्रीय सम्मेलन के समापन सत्र को संबोधित करेंगी. राष्ट्रीय हरित अधिकरण ने इस 2 दिवसीय सम्मेलन का आयोजन किया है. मुंबई के कोस्टल रोड पर आज सवेरे एक बीएमडब्ल्यू कार के दुर्घटनाग्रस्त होने से 3 लोगों की मृत्यु हो गई और एक अन्य व्यक्ति घायल हो गया. कार मरीन ड्राइव से हाजी अली की ओर जा रही थी. घायल व्यक्ति को नायर अस्पताल में भर्ती कराया गया है. सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा है कि सेमीकंडक्टर उद्योग को साइबर हमलों और अन्य बाधाओं के लिए तैयार रहना चाहिए. उन्होंने कहा कि कुछ देश भारत को इस क्षेत्र में आगे नहीं बढ़ने देना चाहते. एक मीडिया संस्थान से बातचीत में श्री वैष्णव ने कहा कि चिप डिजाइन और विनिर्माण में सक्षम देश के रूप में उभरने के कारण भारत को संभावित भू राजनीतिक जोखिमों को लेकर सतर्क रहना होगा. उन्होंने कहा कि कई कंपनियां और देश अब भारत को अपने लिए खतरा मान सकते हैं. निर्वाचन आयोग आज नई दिल्ली में सभी मतदान केंद्रों पर विशेष

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 107 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:06 దాటి 35 సెకండ్లు అవుతుంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి, ఒక మోటివేటర్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం ఏం చేస్తుంది? వ్యాధి ఒంటిని చుట్టేస్తే సంకల్పం ఓడిపోతుందా? కాళ్ళు చేతులు లేకపోతే శరీరం మేధస్సు కట్టేసుకుని కూర్చుంటుందా? అరుదైన మాయరోగం ఆవహిస్తే ఆలోచన ఆగిపోతుందా? పుట్టుకతోనే కరచరణాలు కనిపించకపోతే మనసు అద్భుతాలు చేయవా? అంటే చేసి సాధించి సవాలు విసరవచ్చు అని చెప్పారు తన ప్రేరణ మాటల ద్వారా, తన సాహసాల ద్వారా ఒక ప్రముఖ దివ్యాంగ మ్యాటర్ మోటివేటర్. ఆయన మ్యాటర్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన ఎవరో, ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తెలుసుకుందాం.

అరుదైన వ్యాధి టెట్రా అమిలియాతో పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన ది గ్రేట్ మోటివేటర్ తల్లిదండ్రుల నిరాశతో కృంగిపోయి బాధపడుతున్నా, కానీ తర్వాత ఆత్మస్థైర్యంతో విధిరాతకు పరిష్కారం దొరకనప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటమే జీవిత ప్రయాణం, అది ఆపకూడదు కదా అని ఓటమి చూడకూడదు కదా అనుకుని మనోధైర్యమే పునాదిగా, గుండె నిబ్బరమే తోడుగా, చూపు కళ్ళు

మెదడు వినికిడి మాటలు ఉన్నాయి కదా అనుకుని వాటినే వారధిగా చేసుకుని అంగవైకల్యాన్ని ఎదురించారు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ ప్రచారకర్తగా, మంచి ప్రేరణ వక్తగా ప్రసిద్ధిగాంచారు. ఇంతకీ ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, చెబుతా. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నేను మీ అశోక్.

మీరు విన్న పాట భద్రాచలం సినిమా కోసం శంకర్ మహాదేవన్ చిత్రపాడింది. అంతకుముందుకు మీరు విన్న పాట మహర్షి సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక ప్రముఖ మోటివేటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా పుట్టామన్నది కాదు, ఎలా విజయం సాధించామన్నది ముఖ్యం. మనం చెప్పుకుంటున్న మోటివేటర్కు పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు, కానీ కాళ్ళు చిన్న వేళ్ల మాదిరిగా అతుక్కొని ఉన్నాయి. అవి కూడా మరి విడదీయరాకుండా ఉన్నాయన్నమాట. తండ్రి ధైర్యం చేసుకుని శస్త్రచికిత్స చేయించారు. వాటితోనే పుస్తక పేజీలు తిప్పటం, వస్తువులను పట్టుకోవటం, త్రీ వీలర్ నడపడానికి వినియోగిస్తూ ఉండేవారు ఉన్నారు కూడా. అలాగే నోటితో పెన్నును పట్టుకొని రాయటం, బొమ్మలు గీయటం ఇలా అన్నమాట. తర్వాత గొంతుతో అదింపట్టి, బ్యాట్ను అదింపట్టి గోల్స్ ఆడటం ఇలాంటి చేశారు. అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించారన్నమాట. అయితే నేనెందుకు అంగవైకల్యం నుంచి దాని గురించి ఆలోచిస్తూ బాధపడాలి అని ప్రశ్నించుకుని, ఎస్ ఐ కెన్ అనే సంకల్పంతో 5 సంవత్సరాల వయసులోని ఈత నేర్చుకున్నారు. అయ్యో మరి ఏంటి ఇంత ఇన్ని రకాలుగా బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. నిజంగా ఎస్, ద గ్రేట్ మోటివేటర్ ఆయన. ఆయన గురించి చెప్తాను, చాలా ఆసక్తిగా ఉంది. వీలైతే ఆయన గురించి చదవండి. ఆయన గురించి సోషల్ మీడియా ద్వారా మరి అంటే మనం అలా చెప్పకూడదు, కానీ ఆయన గురించి చదివినట్లయితే మనం ఇతరులకు ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపవచ్చు, ఎలా మోటివేట్ చేయవచ్చు అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి.

గుండెజారి గల్లంతైంది సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో శ్రావణితో కలిసి పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. లైఫ్ వితౌట్ లింబ్స్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ అనే ప్రేరణ ప్రసంగాలను అందించిన ఒక కంపెనీ వ్యవస్థాపకులు మనం చెప్పుకుంటున్నటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజిసిక్. ఆయన అంత గొప్పగా రాణిస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఎందరికో స్ఫూర్తి. ఆయన తన 21వ వయసులోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంథింగ్ స్పెషల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ కూడా విడుదల చేసి ఒక సంచలనమయ్యారనమాట. అయితే తర్వాత ది బటర్ఫ్లై షార్ట్ ఫిల్మ్లో కూడా నటించి ఉత్తమ నటులుగా కూడా అవార్డు అందుకున్నారు. మనం గొప్ప విషయం చెప్పుకుంటున్నాం, చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి గొప్పవాళ్ళు, గొప్ప విషయాలు, గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్పటము ఒక ఎత్తైతే కాళ్ళు చేతులు లేవు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటన్నింటినీ జయించి గుండె నిబ్బరంతో సంకల్ప బలంతో ఎస్ వి కెన్ డూ అని చెప్పేసి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజ్సిక్, ఆయన సక్సెస్ స్టోరీ గురించి మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చైతన్యం నింపి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన గురించి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

గబ్బర్ సింగ్ సినిమా కోసం శంకర్ మాధవన్, గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోల సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది.

0: లిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే, కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్,

రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనమ్మస్కర్, విదార్సా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిద్ భారతి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీతంలో గోరటి వెంకన్నతో కలిసి పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివేద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివేద్ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విశాల్ చంద్రశేఖర్ స్వరకల్పనలో రామజోగ శాస్త్రి గీతం విన్నారు. గానం హరిచరణ్, చిత్రం నారీ నారీ నడుమ మురారే. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఎప్పుడు విందాం లెనిన్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో తమన్ శ్రీకృష్ణతో కలిసి పాడిన పాట.

0: కింగ్డమ్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మీరు వింటున్న పాట తండ్రి సినిమా నుంచి. నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూరు పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా. నషాముక్త భారత్ నినాదంతో అక్షర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ర్యాలీని ప్రారంభించగా నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నటువంటి మన యూత్, విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జ్ఞానోదయం కల్పించాలని.
0: హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావత్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 72 ఏళ్లుగా భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. రాష్టంలో సమృద్ది వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30వ తేదీలోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులను తొలగించి, స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని అన్నారు. క్యూర్ పరిధిలో దాదాపు 9,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ

0: ఐఐటి ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలతో నైపుణ్యాభివృద్ది నుంచి ఉద్యోగం వరకు సమగ్ర మార్గాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫాం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం సామగ్రి పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్ని అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దించాలని సూచించారు. అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్టంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులపై కేసులను డిజిటల్గా ట్రాక్ చేయాలని, పప్పుధాన్యాల విత్తన పంపిణీని పెంచాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొని ఇంటర్వ్యూలు, పర్యవేక్షణ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి అద్భుత స్పందన లభిస్తుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ నేతల లక్షల కోట్ల రూపాయల భూదోపిడికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం బయట పెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేశారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కొనుగోలు చేసిన కొత్త ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ
1: రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఇప్పటి 4 డేస్ 5 డేస్ అయింది. ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి కనీసం ఇంతవరకు చర్యలు ఏవి 8 ఎకరాలు తెలిసిరాలంటున్నావు. డాక్యుమెంట్స్ ఏవి బయట పెట్టి ఫస్ట్ పేదలకు ఇస్తామేమో జాగ్రత్తగా పోయి.
0: జూరాల ప్రాజెక్టుకు చేరిన 248 టీఎంసీల వరద నీటిని రైతులకు, వ్యవసాయ రంగ అవసరాలకు వినియోగించకుండా 100 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టులకు వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కృష్ణా జలాల నీటి వాటను కూడా వినియోగించుకోకపోవడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పోతిరెడ్డిపాడు, వెలుగోడు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేస్తూ అక్టోబర్ మొదటి వారం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రారంభించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి గోదాముల పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తూ దారి మళ్లింపునకు నిరోధించాలని చెప్పారు. మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. నకిలీ రసీదులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గమృగాన్ని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ దత్తత తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జే వసంత్కు 3 నెలల దత్తత కోసం చెక్ను అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పర్యవరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తిగల స్వచ్చంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ రాజం ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ మాదక ద్రవ్య డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో డీఅడిక్షన్ కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు రీఎడిక్షన్ కేంద్రం నిర్వహిస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపీ లాట్స్ నిధులతో హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్టస్థాయి క్రీడా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 45 మంది ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీళ్లంతా ఈ నెల 26-27 తేదీల్లో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 89 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని, మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సొసైటీ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం సిరికొండ, రహీంఖాన్పేట, తిప్పాపురం, జవారిపేట, జగ్గారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్దం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూలస్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్, డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-3240-85 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపదాం. ఆన్సర్ చేసే ముందు ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ లాంటివి, ప్రోగ్రామ్ ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి అలాంటివి ఏ మాత్రం టైప్ చేయకండి. ఎందుకంటే ఎంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరికీ చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ అనమాట. ప్రశ్న వచ్చేస్తుంది, మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి. మీరు వింటున్న పాట ఆహ్వానం సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది.

షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ఆర్ఎఫ్ సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుండి. ఆ తర్వాత చాలామంది శ్రోతలు కార్యక్రమంలో మాకు కూడా సమాధానం తెలుసు, మేము కూడా పంపిస్తున్నాం అని చెప్పేసి చాలామంది సంతోషంతో ఆన్సర్ చేశారు. వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం కూడా చేస్తాము. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, దస్తగిరి, సంధ్యాప్రదురు, కడప జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వర, గీతానగర్, హైదరాబాద్, సీతా దేవిక ఫ్రమ్ ఏసరావు నగర్, శేషు కుకట్పల్లి నుంచి, గజ్వల్ నుంచి, సేర్ల వెంకటేశం, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, పులిపాటి వెంకటేశ్, మహబూబ్నగర్ జిల్లా నుంచి పుట్టపాక భవాని వెంకట్, మిథున్ మహాదేవ్, అప్పలరాజు పెడన నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, ఫరీద్ రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, పందిరి దామరంచ వీరు మెదక్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి మేడిఘరాధ, ఆంజనేయులు బుధాన్ పొచ్చంపల్లి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఫిర్జియాద్గూడ నుంచి శ్రీనివాస్, గుండు అంబదాస్ లావణ్య, పెద్ద అంబర్పేట నుండి, హైదరాబాద్ బిఎన్డి నగర్ నుంచి మోనిక బాలు, వినయ్ కుమార్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, డి శ్రీపతి బాబు బెంగళూరు, డాక్టర్ వీరు రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి, సేరే బాలాజీ, సావిత్రి కుమేర్ కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, చిలక నారాయణ, అనసూయ జాన్, యమున జాన్ కంపెట్ నిజామాబాద్ జిల్లా నుండి.

వీరు సరైన సమాధానం ఇన్ టైంలో పంపించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి కూడా ఇన్ టైం వెంటనే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. సరైన సమాధానం ఆచార్య మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి గారు వేసినటువంటి పాత్ర ఆచార్య. ఇదన్నమాట సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఏ స్మారక చిహ్నాన్ని రాతి కళ అని పిలుస్తారు? ఏ స్మారక చిహ్నాన్ని రాతి కళ అని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం, ఆన్సర్ చేస్తూ మరింత హుషారుగా ఉందాం.

జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా నుంచి ఈ పాట. గానం తినా కమల్. సిరివెన్నెల రచనకు గంటాడి కృష్ణ, స్వరకల్పన.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే రెస్పాండ్ అయ్యి సరైన సమాధానం పంపిన శ్రోత అప్పలరాజు పెడన నుంచి, తర్వాత నిమ్మాని గ్రామ పుట్టపాక నుండి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ప్రసాద్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పంతటి శ్రీనివాసరావు మోరిపల్లె నుండి, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నేదునూడి కళ్యాణచారి, దస్తగిరి సంధ్యా ప్రదటూరు కడప జిల్లా నుండి, అలాగే పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, పుట్టపక్క నుంచి భవాని వెంకట్ మాస్టర్, మిథున్ మహాదేవ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ బిఎన్ఆర్ నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, పుట్టపక్క మిరియాల తిరుమలయ్య ఆండాలు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, తర్వాత మరొక శ్రోత వీరు వేరే ఆన్సర్ చేయకండి, వేరేవి ఇక్కడ పంపకండి, శేషు ఫ్రమ్ కూకట్పల్లి, మొండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర, గుంటూరు జిల్లా నుండి ఒక శ్రోత దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ చేశారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సరైన సమాధానం ఏంటి అంటే, పంచమహల్ అంటే ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు అంటే పంచమహల్ అనమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మా శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. మరి మరో ప్రశ్న వచ్చేస్తుంది. గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట అడవి సింహాలు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగళగీతం.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ముందుగా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి వీరు వెంటనే స్పందించారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వీరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. నిజామాబాద్ గుమస్తకాల నుంచి సంగవి శ్రీనివాస్ లావణ్య కూడా కరెక్ట్గా చేశారు. ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, శేషు కుకట్పల్లి నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, రవికుమార్ పంతాడి శ్రీనివాస్ మోరిపల్లం నుండి, నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి, కర్నూలు బ్రహ్మయ్య దస్తగిరి సంధ్యా పెద్దటూరు, కడప జిల్లా నుండి కూడా పీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి కూడా కరెక్ట్, నిర్మల్ జిల్లా బీఎడ్ నుండి మేరేజ్ సాయిలు కూడా రైట్ ఆన్సర్ చేశారు, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి, కీసర కాంచన కిట్టు వీరు కూడా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎం మురహరి యశోధ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, బొమ్మితేని లక్ష్మారాయణ అమనకుర్తి గ్రామం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పుట్టపాక నుంచి భవాని వెంకట్ మాస్టర్ మీథున్ అప్పలరాజు పెడన, కీసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ మిర్యాల తిరుమలయ్య ఆండాలు, గీతానగర్ హైదరాబాద్ నుండి చూడవరపు రమాదేవి, హైదరాబాద్ బీరనగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్ చిలకనారాయణ అనసూయ, యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, ఎఫ్ ధర్మంచ మెదక్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సేరే బాలాజీ సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా

నుండి ముండ్రాయి గ్రామ చనుముల మోహన్ సుభద్ర, మహిర గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేశం, సుగుణ రామ్ ప్రసాద్, అరుణిత, అవైభవ్, కిరణ్ కుమార్, లత, ఆదిలాబాద్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా మేడిపల్లి సాయి చరణ్, శ్రీతేజ, వీరు గుంటూరు జిల్లా నుంచి, పాలెం పోలు శివదాస్ రెడ్డి, తర్వాత విజయ్ కుమార్ చందనగర్, నాగనాథ్ గుప్తా వీరు నిజామాబాద్ జిల్లా నుండి, పెద్దంబరపేట నుంచి గుండు అంబదాస్, ఆర్ము నుంచి రాధ, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి, ఇంకా వారి మిత్రులు పొలిశెట్టి మోహన్ బాబా వీరంతా కూడా సరైన సమాధానం చేశారు, ఇన్ టైంలో చేశారు వారి సరైన సమాధానం. వెస్ట్ బెంగాల్ ఇది కరెక్ట్గా చేశారనమాట వీళ్ళంతా కూడా. మిగతా వాళ్ళు కూడా చాలామంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది. మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు? భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు? మీ కనుక ఆన్సర్ తెలుసు వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆన్సర్, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లాంటివి, గుడ్ ఆఫ్టర్నూన్ లాంటివి ప్రశ్నలు వేస్తున్నారు, ఇలా వేస్తున్నారు, అలా వేస్తున్నారు, ఇలాంటివి మాత్రం టైప్ చేయకండి. మీరేంటో మీ అభిమానం ఏంటో అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తున్నాను. పాట అయిపోలో మాత్రం సమాధానం చేయండి. మీరు వింటున్న పాట కూలీ నెంబర్ 1 సినిమా కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూట్ సాంగ్, సిరివెన్నెల రచనకు సంగీతం ఇళయరాజా.

షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదన్నమాట. సో మరి పోటీతత్వం ఉండడం కోసం మీరందరూ చేసిన ప్రయత్నానికి అప్రిషియేట్ చేస్తున్నాము, కానీ సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ, ఇది సరైన సమాధానం. మనం నాయకులు అని పదం వాడాం, లాయరు ఎవరు, జడ్జి ఎవరు ఇలాంటివి అడగలేదన్నమాట. సరే, ఈ క్రెడిట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్కు చెందుతుంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది? అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏంటి? ఇది మీకు దీనికి కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాము. చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్గా షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కూడా సంతోష సాగరంలో ముంచెత్తుతున్నారు. మరి వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న ఆల్ టైమ్ హిట్ సాంగ్ ధర్మక్షేత్ర మూవీ నుంచి.

కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది అని మన ప్రశ్న వేశాము. అయితే ఏ నది అరేబియా సముద్రంలోకి ప్రవహించవు అనే సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సరైన సమాధానం పంపారు కొంతమంది మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నది పేరు చెప్పారు. సరైన సమాధానం పంపిన అభిమాన శ్రోతలందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతోంది. దస్తగిరి సంధ్యాపతిరుడు కడప జిల్లా నుంచి, అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి శ్రీనివాస్ లావణ్య సంఘవి, వీరు సరైన సమాధానం చేశారు. అలాగే భాను మియాపూర్ నుంచి కూడా మరొక శ్రోత, వీరు సరైన సమాధానం చేశారన్నమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి, తర్వాత పుట్టపాక భవాని వెంకట మాస్టర్ మిథున్, వీరు భూమిదిని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, బీరెడ్నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, మొహమ్మద్ జైనుద్దీన్ ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, తర్వాత నిజాంపేట్ గణేష్ వేదవతి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం గోదావరి, కృష్ణ, కావేరి, మహానది ఇవి మాత్రమే. మరి ఇవి అరేబియా నదిలోకి ప్రవహించిన నదులు అన్నమాట. ఈ సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి ఎప్పటిలాగే షోలో పార్టిసిపేట్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క శ్రోతకి థ్యాంక్స్.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 34 సెకండ్లు. కొన్ని క్షణాలు శక్తిశీలి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. శక్తిశైలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు. వాయు కాలుష్యం నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఆమె చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు. డౌన్ టు ఎర్త్ సంపాదకురాలు. ప్రపంచ ప్రముఖ మ్యాగజైన్ పత్రికలో ఆమెకు ప్రశంసలు చే కొనియాడబడటం. ఒకటా రెండా ఆమె సాధించిన ఘనతలు లెక్కకు మించి అవార్డులు రివార్డులు. ఇంతకు ఆమె ఎవరు, ఆమె సాధించిన విజయాలు ఏంటో ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో తెలుసుకుందాం.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. సునీత నారాయణ్, పరిచయమే అక్కర్లేని ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత్రి, ఉద్యమకారిణి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆమె సామాజిక కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందిన నిత్య కృషి వనిత ఆమె.
1: He's got the temper.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత నారాయణ్ జీవిత విశేషాలు, ఆమె సాధించిన విజయాలు, ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. పర్యావరణానికి హాని కాని సిఎన్జీ బస్సులు నడిపేలా ప్రభుత్వాలను కదిలించినటువంటి కథన రంగ కార్యదర్శి సునీత నారాయణ్ గారు, ఆమె గురించిన సమాచారము మనకు ఈ కొంచెం సమయంలో చెబితే సరిపోదన్నమాట. చాలా చాలా విజయాలు ఉన్నాయి వరుస పరంపరలో. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తూనే పర్యావరణానికి, తర్వాత ఇంకా ఇతర రంగాలకు సామాజిక సేవల్లో ఆమె పాల్గొన్న తీరును చూస్తే నిజంగా చాలా స్ఫూర్తి పొందుతాం అన్నమాట, చైతన్యమవుతాం. ఎంతోమందికి ప్రేరణ ఆమె, మహిళా మనులకు ఒక ఆదర్శ నారీమణిగా కూడా మరి ఆమె రాణిస్తూ ఉన్నారన్నమాట. అంత గొప్ప ధీర వనిత ఆమె.

శక్తిశీలి కార్యక్రమాన్ని వింటున్నాం. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా విరివిగా ఇష్టంగా సేవించే శీతల పానీయాలలో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించి ఎలుగెత్తి చాటి నిజాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి కనపాటి ఆమె. చిన్ననాటి నుండే ఆమె అటవీ సంరక్షణ పట్ల దృష్టి సారించి ఆ బృందంలో చేరి పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువను పెంచుకుని మరి ఆ రంగంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు సునీతారామన్ గారు. ఆమె జీవిత విశేషాల గురించి, ఆమె చేసినటువంటి సేవ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట రే సినిమా నుంచి. వాసు నోయల్ సేన్ పాడిన పాట.

0: సంత కదరా నీకు అంత, ఇది నా శ్లోకం. ఈ శ్లోకాన్ని పదే పదే స్మరిస్తే నవగ్రహాలు జన్న కమెంట్ లోకి వస్తాయి. జన్న హ్యాట్రిక్ సాధిస్తుంది. సర్వే జన్న సుఖినో భవంతు అని సెలవిస్తున్నాడు ఈ లుంగి బాబా. సన్ ఆఫ్ లంగా బాబా. 1 2 4 4 2 1.
1: సునీత నారాయణ్ ఢిల్లీలో ఉన్నప్పుడే విద్యార్థి దశలోనే భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ ప్రభుత్వేతర సంస్థలో ఒకటైనటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థలో చేరి పలు విధాలుగా అంటే పలు హోదాల్లో మరి కొన్ని కార్యకలాపాలు కొనసాగించారన్నమాట. వాతావరణ మార్పులు సంక్షోభానికి కారణం కొన్ని దేశాలు వినియోగించేటువంటి

శిలాజ ఇంధనాలే కారణమని చెప్పేసి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని ప్రభుత్వాలకు, ప్రభుత్వేతర సంస్థలకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలకు, ప్రభుత్వ ఆరోగ్యం పట్ల

నిజానికి ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపించే కొన్ని విషయాల పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇలాంటి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, వాటిపై పరిశోధన చేసేవారు లేకపోతే నిజంగా ప్రజల ప్రాణాలకు దిక్కులేదనే చెప్పాలి.

ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని చెప్పాలి. కారణం ఏంటంటే, మార్కెట్లోకి రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. ఏది నాణ్యతగా ఉంది, ఏది నాణ్యతగా లేదు, అందులో ఏ రసాయనాలు కలిపారు, కొంతమేరకు అందరూ చాలా కరెక్ట్గానే తీసుకుంటారు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు. కానీ జనాభా, తర్వాత మనుషుల యొక్క బలహీనతలు, తర్వాత నిరక్షరాస్యత, వ్యాపార మార్కెట్ను సొంతం చేసుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష, కొంచెం స్వార్థం, కొంచెం డబ్బు సంపాదన అక్రమంగా సంపాదించాలి, ఇలా రకరకాలైనటువంటి సొసైటీలో రకరకాలైనటువంటి సంస్థలు, రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తువులు, ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది కీడు చేస్తుంది, ఏది హాని చేస్తుంది, ఏది మేలు చేస్తుంది తెలుసుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. వీటన్నిటికి పర్యవేక్షించే అధికారులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కళ్ళు కప్పి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటారు అధికారులు. ఎంత చేసినప్పటికీ కొంతమంది ఇంకా అలాంటి వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా కల్పిస్తూ ఉన్నవాటిని, ఏవైతే చెడు పదార్థాలు, చెడు రసాయనాలు, రకరకాల కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయో, వాటన్నింటిని వెలికితీసి సమాజానికి చెప్పి ప్రభుత్వాలని కదిలించి వాటి మీద దాడులు చేయించేటువంటి వాళ్ళు ఎవరు, నిజమైన రథసారథులు ఎవరంటే ఇలాంటి ఉద్యమకారులు, సునీత నారాయణ లాంటి వాళ్ళు. కొన్ని రకాల శీతల పానీయాలలో పురుగుల మందు ఉన్నాయని తన సంస్థ ద్వారా బయటపెట్టినటువంటి ధీరో దాత్రాలు సునీత నారాయణ గారు 2012లోనే ఆమె పర్యావరణంపై ఎక్స్ట్రా మ్యాటర్ అనే పుస్తకాన్ని రాసి, ఆ పుస్తకంలో రకరకాలుగా ఆమె పరిశోధన చేసినటువంటి అంశాలన్నింటినీ ఆ పుస్తకంలో నివేదించారు. ఆ పుస్తకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆ నివేదికను బయటపెట్టారనమాట. బయటపెట్టి ప్రభుత్వాలను కదిలించారు, రకరకాల అందరినీ అవేర్నెస్ చేయించారు, అందరికీ చైతన్యం కలిగించారు. దాంతో ఆమె చెప్పింది నిజం అని చెప్పేసి, ఇది ప్రజల ప్రాణాలకు చాలా చాలా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, మన ప్రజల ప్రాణాలకు రక్షణగా మనం నిలవాలి అని చెప్పేసి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. అందుకే భారత ప్రభుత్వం ఆమె సేవను, ఆమె అవిరల కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి గౌరవంగా సత్కరించారు. చలాకి సినిమా నుంచి కార్తీక్ శ్వేత పాడిన పాట మీరు వింటున్నారు.

పులుల సంరక్షణ, అలాగే గంగానది ప్రక్షాళన వంటి కొన్ని మంచి సేవా కార్యక్రమం కూడా చేశారు. వారికి బాసటగా నిలిచారు. అంతేకాకుండా ఆ సంస్థల్లో ఒక మెంబర్గా కూడా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీ ఫార్మింగ్, వాయు కాలుష్యం, పారిశుద్ధ లోపం, స్వచ్ఛమైన నీరు లేకపోవటం వల్ల అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి అని చెప్పేసి, వాటి నివారించాలి అని చెప్పేసి వాటి పట్ల అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు సునీత నారాయణ్ గారు. మరి వారు చేసినటువంటి దశాబ్దాల పాటు నిరంతరాయంగా కృషి చేస్తూ, మనుషులను కదిలిస్తూ, మనుషుల్ని చైతన్యపరుస్తూ, ప్రభుత్వాలతో పాటు కలిసి పనిచేస్తూ అన్ని కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ రానున్న తరాల వారికి ఆరోగ్యం పట్ల పూర్తి భద్రతనిచ్చే విధంగా ఆమె ఉద్యమాలు చేయటం, సామాజిక కార్యకర్తగా ఒకటేమిటి, రెండేమిటి, నాలుగేమిటి, ఎన్ని రంగాల్లో ఆమె చేసినటువంటి సేవలు ప్రశంసనీయమని భారత ప్రభుత్వం కొనియాడింది. అనేక అవార్డులు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు కూడా ఆమెకు అవార్డులు, రివార్డులు ఇచ్చి ఘనంగా సత్కరిస్తూ వస్తూ ఉన్నారు.

0: శక్తిశీలి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట చింతకాయల రవి సినిమా కోసం కెకె సునిధి పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ అండ్ శేఖర్. ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. పద్మశ్రీ అవార్డీ సునీత నారాయణ్ గారి జీవిత విశేషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
1: అక్కా, అక్కా, బావగారు, బావగారు.
2: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
1: నేనేనక్కా, భాస్కరాన్ని.
2: తమ్ముడు, రారారారారా. ఏమిట్రా భాస్కర్, ఉదయాన్నే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
1: ఏం లేదక్కా, మెడ్రాప్స్ లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
2: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
1: వద్దక్కా, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్ లో తాగి వస్తున్నాను.
2: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారే వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేమిటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
1: అబ్బే, అదే లేదక్కా, బాగానే ఉన్నాను, ప్రయాణం పడలేక అంతే.
2: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్ లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
1: బావగారు ఇంట్లో లేరా?
2: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
1: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దాం అక్క.
2: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కాని ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
1: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోగాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
2: ఏమిటి తమ్ముడు?
1: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
2: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
1: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు ఏమైనా తేడా వస్తే నేనెలా తలెత్తుకు తిరగలను?
2: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్లి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని. నువ్వేం ఆందోళన చెందుకు, చూస్తాను వాడెలా మేనరికం చేసుకోడో.
1: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొని సన్నల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరుంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యత గండి కొట్టి అన్యోన్యతను అహాసుపాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
2: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం

0: కంగారుపడి, ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీయకు, వంట అయిపో వచ్చింది, భోజనం చేసి వెళుదువుగాని.
1: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి. తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
0: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
1: నాకు ఆ నమ్మకం ఉందక్క. అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాం మరి.
0: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడిదుడుకులు సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? మీ ఆశలు ఒమ్ము కానీయ, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
1: వస్తానక్క.
2: వాణి, వాణి.
0: వస్తున్నా.
2: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు, వంట ఇంకా పూర్తవలేదుగా.
0: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి, అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.
2: వాణి, ఏమిటా మాటలు? వాడి అభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడు అనుకున్నట్లే జరిగిపోతుందా?
0: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్లి పేరెంట్ విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
2: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
0: దేశమంతా ఉంది, మనింట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం, ఇంతకాలం సంసారం నెట్టుకురావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో, అసూయపడేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతరు లేకుండా పోయింది, కర్మ కర్మ.
2: అబ్బా వాణి, వాడికింకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందరపడకూడదు.
0: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని మీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తామామల ఆలనా పాలనా చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
2: అనుకున్నావు సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వింత రాద్ధాంతం చేయడం ఏం బాగాలేదు.
0: చాలే, ఊరుకోండి. ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప, అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు, మా మరదలు మాత్రం పరాయిదా. స్వయంగా నా అక్క కూతురేగా, అందుకే వాళ్ళిద్దరు శ్రీధర పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
2: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
0: ఎందుకట?
2: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే.
3: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
2: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
3: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
0: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ, తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
3: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే, అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
0: ఎందుకు లేదు బాబు, నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది. అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత.

0: నీమీద ఉంది. అయినా నేనే అంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
1: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరైనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
0: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
2: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
0: హా, నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా, ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
2: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కీ తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
0: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
1: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను వాసిపట్టడం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
0: ఇంకా కాను ఏమిట్రా చెప్పు, ఇన్నాళ్ల అనుబంధం, ఇన్నేళ్ల మా ఆశలు అడియాసలు చేస్తానంటాం, అంతేగా? అంతేగా నీ ఉద్దేశం?
1: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు, ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
0: అవునాయనా, ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. నీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో నీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు, తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషి ననాలి.
2: బాగుందే నీ వరుస, పూర్వం రోజులా ఇవి? కాలం మారింది, మారిన కాలంతో పాటు మనము మారాలి.
0: అవునవును, నాకిప్పుడే అర్థమవుతోంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు, అందుకే కొడుకు అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు.
1: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు, అంత లోకజ్ఞానం లేనిదేనివి కాదు.
0: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా, అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
2: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా, మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
0: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్నిన తర్వాత వాడెలా పోతే నాకేంటి, నా మాట విననప్పుడు.
2: అబ్బా, శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
0: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం, ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కాని, నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
1: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
2: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్లి ఒక తప్పనిసరి వ్యవహారమే, కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
1: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు, కానీ పెళ్లి గురించి అదే మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్లికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
2: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనే మాట్లాడేది? ఆ సేతు హిమాచలం, ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటి కుక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని, సంసారాల్ని, అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
0: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి, వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే, ఇదిగో వినండి, నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
1: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్లు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
0: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా. ఏం చేయాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య నాన్నమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదనే వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా సంపచ్చ జీవన ఫలమే. అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేం తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబం అంతా ఎంత ఆనందపరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశం అయిపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాడిని చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
1: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
2: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
0: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు నా కొడుకు అడియాసలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదన అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలా మంది తల్లులది. ఏమండి చిన్న ప్రపంచం అండి, ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేవన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుటపరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి ఏమిటా మాటలు, నీ స్థానం నా గుండెలు. రావాణి రా. వాణి వాణి వాణి.

0: శారదా, శారదా
1: వస్తున్నా.
0: కాసిని మంచినీళ్ళు పట్రా.
1: ఇదిగోండి
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం ఏంది?
1: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
1: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
1: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి, నేనుండగా? అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
2: బాగా చెప్పావమ్మా.
1: రండి అన్నయ్య, బాగున్నారా?
2: బాగున్నానమ్మా.
1: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
2: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలో ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
1: చాలే, ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాట నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందరా.
2: అవునరా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్లు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబులు.
0: అవునరా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
2: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం?
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేశు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం, దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
2: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవన సారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా? అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
2: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
1: వస్తున్నాను అన్నయ్య.
2: చూసావమ్మా,
1: కాఫీ తీసుకోండి.
2: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనకబడిపోతుంటాను. నీ దంపతులిద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
1: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
2: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
1: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
2: అదేంట్రా శ్రీధర్, కొంపతీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందేమైనా ప్రేమ వ్యవహారం?
0: బాగుందిరా మీ అన్న చెల్లెల వరుస. నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
2: మార్చి 23. ఎందుకు?
0: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
1: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
2: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
1: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదా.
0: మా అక్క ఏమంతా తీసుకోలేదు, నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
2: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లయ్య ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడు వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
0: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.
2: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను పాటకు మా అప్ప అందట. నీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
0: నీ జీవ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
2: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే మాకు స్వేచ్ఛ. బజార్ తెచ్చిన తర్వాత అక్షంతలు, వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
0: చాలే ఊరుకుందు, బజారుకెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటా.
2: అవునవును, అన్ని మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్ల అమాయకురాలు కాబట్టే అన్ని నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. వాటర్ లిస్ట్ లోను బ్యాంక్ అకౌంట్ లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
1: చేశాడన్నయ్యా, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
2: అదేనమ్మా, క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
0: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడ గారు వాసు ఐఐటిలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
1: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి, వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
2: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేమి ఆందోళన చెందకు.
0: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు. కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
2: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
1: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
0: సరేలే సారదా, నేను కాదన్నానా.
2: శ్రీధర్, మరి నేను బయలుదేరుతాను రా, సాయంత్రం వస్తాను.
0: అరే భోజనం చేసి వెళ్దు గారు ఉండరా?
1: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
2: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా.
1: ఆ వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ల వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా, ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను, మాట్లాడు.
2: వాసు.
0: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
0: అలాగే నాన్నగారు. ఉంటాను, మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు, అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
1: పెట్టేశాడా? అంతా ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నానమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నానమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు, కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
1: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడి భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: శారదా, నువ్వు అదే ఆటితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు నేను కష్టాల పాలవుతాను. నాకు నువ్వు, నీకు నేను. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది, దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో, పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
1: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
2: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను.
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారు ఇంట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కల్ని నీళ్లు పోసి వస్తానని వెళ్లారు.

0: ఎందుకమ్మా, నాన్నగారుంటే ఇబ్బందేమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంపు తీసి అల్లుడు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా అది కాదమ్మా, తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకీ సమస్య?
1: అబ్బా అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు, అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు, అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పొచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారెలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకుని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి. ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమ్మాయికి రాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లిచాడు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేరా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మా తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
1: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మను ఒప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మను ఒప్పించే బాధ్యత మీదే.
2: సరేనమ్మా, సరేనా నాన్నగా, నేను అమ్మతో మాట్లాడతాలే.
0: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
2: శారదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
0: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళలో ఏనాడు మీ మాటకు మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలే అవుతుందండి.
2: శభాష్ శారద, శభాష్. అమ్మాయి కురాలివే కానీ అమ్మవని పుచ్చుకున్నావు.
0: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు.
2: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాట పైన నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
0: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగు జాడలా నడవమంటున్నారా?
2: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
0: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
2: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబందీ ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలిపోతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలా మంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
0: ఏమోనండి, నాకు అంత లోకజ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
2: శారద, శారద ప్లీజ్ టెన్షన్ పడక శారద. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీకాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతం అవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పనిలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, పురుములేని పిడుగుల అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేగా
0: శారదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
2: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
1: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
2: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్మతో పనే ఉంది. మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
0: శారదా, ఏమిటి అర్థం లేని మాటలు. ఉదయం ఫ్లైట్ కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో? తల్లిగా ముందు బిడ్డ ఆకలి తీర్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
2: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్లి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం.

0: నీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
1: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
0: ఎందుకురా నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం

0: వేదన అమ్మా శారద, సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
1: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
2: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారం చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో జాస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలాగా మాట్లాడుతున్నావా?
0: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లై నన్ను కాకపోతే ఎవరినంటుంది? అమ్మా శారద, నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
1: అన్నయ్య గారు, నన్ను క్షమించండి. చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కులాంటి మిమ్మల్ని నొప్పించాను.
0: అబ్బే, అదేం లేదమ్మా. మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలా మంది తమకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
2: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
0: అరే అవే మాటలరా, మనలో మనకి క్షమాపణ లేట్రా.
2: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
3: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళదత్యం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను కానీ సరళ కానీ మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
0: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపును పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
3: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
0: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరూ అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా, నువ్వు సరేనను. కాబోయే కోడలు, అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత శుభమే జరుగుతుంది.
1: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
2: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
3: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
2: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
0: వాసు
3: మామయ్య,
0: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
3: అలాగే మామయ్య.
0: సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారద, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
1: అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
2: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరు నిర్ణయమే ఫైనల్, మేమంతా ప్రేక్షకులమే.
0: ఓరి అమాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలమెక్కడదిరా.

0: రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రదారులు భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: बोल रही हूँ स्वामी, बोल रही हूँ.
2: क्या तुम कुपित हो?
1: नहीं, दुखी हूँ.
2: तो अलंकार क्यों उतार दिए?
1: अलंकार पहनने से भी क्या भला होता?
2: वासुदत्ता, वासुदत्ता, प्रिय, प्रिय.
1: आरी की स्वप्नावस्था, यहां देर से बैठी हूं, कोई देख लेगा तो क्या कहेगा?
2: प्रिये,
1: चलो, चलने से पहले सोए आर्य पुत्र के इन पहले हाथों को ठीक कर दो. अब चलो.
2: ठहरो, ठहरो, ठहरो वापस तो. ठहरो वासुदत्ता, ठहरो. अरे ये क्या, ये क्या, ये क्या, ये मेरा मनोभाव सत्य है या स्वप्न?
3: राजन, जाग गए आप?
4: हाँ वसंतक मित्र, एक सुसंवाद.
3: क्या
4: वासुदत्ता जीवित है?
3: हाँ वासुदत्ता कहाँ, वे तो कभी के परलोक से हार गई.
4: नहीं, मुझे शैया पर सोता देख चली गई.
3: समझा, समझा राजन. जब से मैंने उनकी बात कही तभी से आप देवी वासुदत्ता के विषय में सोच रहे थे, इसी से उन्हें स्वप्न में देखा होगा.
4: वसंतक, अगर वो स्वप्न था तो ना जागना ही धन्य होता. यदि ये भ्रम है तो वो सदा बना रहे.
3: समझा राजन, समझा. इस राजगृह नगरी में अवंती सुंदरी नामक यक्षिणी रहती है, कहीं वो तो दिखाई नहीं दे गई?
4: नहीं नहीं नहीं, नींद से जाग मैंने उसके मुख को देखा. मुख पर बिखरी लंबी हल्के अंजन रहित नेत्र. देखो मित्र, देखो मेरी इस भुजा को देखो. स्वप्न में ही वासुदत्ता ने जिसे स्पर्श किया वहां अब भी रोमांच है.
3: राजन, व्यर्थ चिंतन छोड़े, आइए चतुर्शाला चले.
5: चलिए राजन, चलिए.

0: उजाले उनकी यादों के। इस कार्यक्रम में आप सुन रहे हैं संगीतकार उत्तम सिंह से यूनुस खान की बातचीत पर आधारित ये लंबी श्रृंखला। आज आपने सुना इस श्रृंखला का पहला भाग। रिकॉर्डिंग इंजीनियर समृद्धि नाइक और एचआर पाटले, संपादन सहयोग झरना सोलंकी, प्रस्तुतकर्ता अनुश्री पाठक। इस कार्यक्रम का दूसरा भाग आप सुनेंगे अगले रविवार।
1: उजाले उनकी यादों के।
2: आकाशवाणी विविध
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 5:25. సాయంత్రం మా ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట జై చిరంజీవ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఆవారా. ఈ చిత్రం కోసం హరి చరణ్ తన్వి పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు యువన్ శంకర్ రాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: చిత్రసీమలో ఇప్పుడు విన్నాం 100% లవ్. ఈ చిత్రం కోసం హరిణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజీ మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక FM రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: మీరు వింటున్నారు FM బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట సుకుమారుడు. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం అందించిన వారు అనూప్ రూబెన్స్.

బాహుబలి 2 ఈ చిత్రం కోసం దీపు సోనీ పాడిన చైతన్య ప్రసాద్ గీతం సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

కూలీ నెంబర్ 1 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం అందించిన వారు ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఆనందం. ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన సిరివెన్న సీతారామశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూహక్కులకు రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇక వార్తల వివరంగా. దళితులు తమ భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. భూములపై ప్రజలకున్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూహక్కులకు రక్షణ కల్పించడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రీసర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల జనాభా ఎంతో ఉందో శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50% రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఊకచెట్టు వాగు వంతెనను రాష్ట పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ,
3: రాష్ట్రం మొత్తం 22,000 కోట్లు, మా శిల్పక డిపార్ట్మెంట్ 16,000 కోట్లు, ఇంద్రాల్లో ఇల్లు 5 లక్షల ఇల్లు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేనేత రంగానికి, నేతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల 49 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత ప్రభుత్వం 48 గంటల్లోనే 25 HP విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివేన తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

0: తెలిపారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో హెచ్ఐఎం రోడ్లు ముంచితల బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంటు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్లో పలువురు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుకు మంటలు చెలరేగాయి. నిర్మల్ రూరల్ మండలం కోట్ల గ్రామంలో పిడుగుపాటుకు 6 గేదెలు మృతి చెందాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో కెరిమిరి మండలంలోని లక్మాపూర్, అనారపల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రజలు వాగులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కురిసిన వర్షాలతో రైతులు పత్తి పంటకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సదరం శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆర్థో, కంటిచూపు, 23వ తేదీన వినికిడి జనరల్, 24వ తేదీన వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక, అక్టోబర్ 1వ తేదీన ఆర్థో, 3వ తేదీన మానసిక, 5, 6 తేదీల్లో ఆర్థో, 8, 15, 22, 26 తేదీల్లో కంటిచూపుకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్టంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు బీఆర్ఎస్దే బాధ్యత అని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యకుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ హక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

7:45 చిత్రసీమ, రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 8:30 చిత్రసీమ, రాత్రి 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వింటారు. రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 డైలీ హైలైట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:20 మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఇక ఇప్పుడు రేపటి అంటే సోమవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం వింటారు, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి, 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్రసీమ. రేపు ఉదయం 10:00 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 3:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు, 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:30 మనోరంజని, 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విన్నాం సమాచార దర్శిని.

0: సైబాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
8: ఇంతవరకు మీరు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో విందాం శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు. పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం. కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు. పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం

మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ, సత్శీలత సాంప్రదాయాలను నేర్పుతుంది. అలవాట్లు ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అలవరుతాయి. ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునే క్రమంలో మనం అడిగే ప్రశ్న వాట్ ఆర్ యువర్ హాబీస్, అది ఏదైనా ఇంటర్వ్యూ అయినా కావచ్చు, సీనియర్ జూనియర్ మధ్య ర్యాప్అవుట్ సెషనే కావచ్చు, లేకపోతే ఒక సైకాలజిస్ట్ పేషెంట్ మధ్య మాటలు కావచ్చు, లేదా కాలేజీలో అబ్బాయి అమ్మాయి మధ్య మాటలు కావచ్చు, లేదా పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి మధ్య కావచ్చు. ఎందుకంటే కొన్ని అలవాట్లు ఎదుటివారి వ్యక్తిత్వానికి మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉండి ఆ అలవాటుతో ప్రతిరోజు కొంత సమయాన్ని గడిపేవారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, పాటలు పాడటం, పాటలు వినడం, ఇష్టమైన ఆట ఆడడం, గార్డెనింగ్, సంగీతం నేర్చుకోవడం, సంగీత వాయిద్య పరికరాలు వాయించడం, వ్యాయామం చేయడం, కుట్లు అల్లికలు, సృజనాత్మకతతో కూడిన అంశాలను ప్రదర్శించడం, విహారయాత్రకు సాహసయాత్రలకు వెళ్లడం, పెంపుడు జంతువులను ఆదరించడం, ఇష్టమైన వంటకాలను తయారు చేయడం, డ్రైవింగ్ చేయడం, క్యాలిగ్రఫీ, సమాజ సేవ, ఫోటోగ్రఫీ, డాన్స్, ఇలా ఎన్నో రకాల అలవాట్లు ఉండేవి. కానీ నేడు ఇవన్నీ మన చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్లోనే లభిస్తున్నాయి. మరికొన్నింటి అలవాట్లను మాత్రం ఏ టెక్నాలజీ కూడా దగ్గరికి చేయలేకపోయాయి. ఉదాహరణకు పుస్తక పఠనం, పాటలు వినడం, టీవీ చూడడం, సినిమాలు చూడడం, సంగీతం నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ, ఇలాంటివి కేవలం ఒక సెల్ ఫోన్ సహాయంతో చేసేస్తున్నారు నేటి ఆధునిక యుగంలో. గార్డెనింగ్, కిచెన్లో ఇష్టమైన వంటకాలు చేయడం, కుట్లు అల్లికలు, డ్రైవింగ్, సాహస విహారయాత్రలు చేయడం, వ్యాయామం చేయడం, పెంపుడు జంతువులను పెంచడం, ఇవి మాత్రం స్వతహాగా ఒక వ్యక్తి మాత్రమే అనుభూతి చెంది నిర్వహించుకోవాల్సిన అలవాట్లు. ఇందులో కూడా గార్డెనింగ్, వ్యాయామం, డ్రైవింగ్, పెంపుడు జంతువులను పెంచడం, ఇలాంటి అలవాట్ల కోసం కూడా సెల్ ఫోన్లో యాప్స్ రావడం విడ్డూరమే మరి.

అలవాట్లు ఏదైనా ఆ అలవాటు అలసిన తనువుకు మనసుకు స్వాంతననిచ్చేదే. మనం రోజంతా పడిన శ్రమను మరచిపోవడం కోసం, మరుసటి రోజు మనల్ని మనం తయారుగా ఉంచుకోవడం కోసం మనసును తనువును సర్వసన్నద్ధం చేసి శారీరక మానసిక ఉల్లాసాలను అందించేవే మనకున్న అలవాట్లు. ప్రతి ఒక్కరికి అభిరుచులు అలవాట్లు ఉంటాయి.

మనసు బాగా లేకపోయినా ఖాళీ సమయం దొరికినా చేసేది మనకు నచ్చిన ఇష్టమైన పని. చాలా బిజీగా రాత్రింబవళ్ళు కష్టపడే వారికి కూడా అభిరుచులుంటాయి. అంతేకాదు, వారు ఎంత బిజీ అయినా కూడా వారి అలవాట్లను కొనసాగించేందుకు కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. ఉదాహరణకు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల లాంటి బిజీ జీవనాన్ని గడిపేవారు కూడా వాళ్ళ అభిరుచులకు, అలవాట్లకు కొంత సమయం, ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు, సాక్షాత్తు మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఇలా వారి వృత్తిలో ఎంత బిజీ అయినా కూడా వారి మనసుకు స్వాంతననిచ్చే అలవాటుకు అభిరుచులను ఎన్నడూ విడిచిపెట్టరు. అయితే ప్రతి ఒక్కరికి తమ అభిమాన వ్యక్తుల అలవాట్లు, జీవన శైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో వాట్సాప్లో, ఫేస్బుక్లో విజేతలైన గొప్ప వ్యక్తులు వారి అలవాట్ల గురించి అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అన్ని వీడియోల్లోని సారాంశం ప్రకారం తేలిన విషయం ఏంటంటే, మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసాలను పెంపొందించే అలవాట్లు ఒక వ్యక్తి గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని తెలిసింది. అవి ఏంటో ఒక్కసారి నా మిత్రుడు ఎస్ కిషోర్ మాటల్లో విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. జీవితంలో ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాఆర్డినరీకి చేరుకోవడానికి చాలామంది వ్యక్తులు కొన్ని అభిరుచులను అలవాట్లను ఏర్పరచుకోవాలి. అది శారీరక అలవాట్లైనా మానసిక అలవాట్లు ఏదైనా కావచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. 1, ఉదయాన్నే నిద్ర లేవడం ముఖ్యమైన మంచి అలవాటు. ఎందుకంటే ఉదయం మన మెదడు బాగా పనిచేస్తుంది అంటారు. దీనికి కారణం ఉదయం వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు అధికంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేసి మంచి ఆలోచనలు మనసులో మెదలడానికి ఈ ఆక్సిజన్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఉదయాన్నే లేవడం మంచి అలవాటు.

ఇక రెండవది వ్యాయామం. వ్యాయామం వల్ల మన శరీరంలోని అన్ని కణాలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందుతుంది. దీంతో ప్రతి కణం ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. అంతేగాక ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు వ్యాయామం అలవాటు చేసుకుంటే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఒంట్లో ఉత్పత్తి అయ్యి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి. అంతేగాక పనిలో ఒత్తిడి తీవ్రత ఎంత ఉన్నా దాని ప్రభావాన్ని పడనీయకుండా చేస్తాయి ఈ ఎండార్ఫిన్స్. సో వ్యాయామం మరొక మంచి అలవాటు, దాన్ని మనం అలవర్చుకోవాలి.

ఇక మూడోది ముఖ్యమైనది స్వయం పరిశీలన. అంటే ప్రతిరోజు మనం నిద్రలేవగానే నిన్నటి రోజు జరిగిన అన్ని అంశాలకు గుర్తుకు తెచ్చుకొని అందులో మన తప్పిదాలు కానీ, మార్చుకోవాల్సిన అంశాలు కానీ, లేదా ఎవరినైనా నొప్పించామా

0: ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆరోగ్యపరంగా మరొక మంచి అలవాటు శ్వాస మీద ధ్యాస పెట్టడం, అదే ప్రాణాయామం. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది అని యోగ శాస్త్రం తెలుపుతుంది. మరొక మంచి అలవాటు పడుకునే ముందు నచ్చిన పుస్తకము, నచ్చిన రచయిత రచనలో చదవడం చేయాలి. లేకపోతే మ్యాగజైన్స్, ఆర్టికల్స్, ఏదో ఒక పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి శరీరం సహజంగా నిద్రకు ఉపక్రమించే విధంగా చేస్తుంది. లేకపోతే పడుకునే ముందు నచ్చిన సంగీతం వినడమో చేయాలి. సంగీతం వల్ల సృజనాత్మకత కారణమైన రైట్ బ్రెయిన్ తార్కిక జ్ఞానానికి కారణమైన లెఫ్ట్ బ్రెయిన్ రెండు బాగా పనిచేస్తాయి. అప్పుడు మనం మేధస్సు తార్కికంగా సృజనాత్మకంగా ఆలోచించగలవు. వ్యక్తి విజయానికి ఇది చాలా అవసరం.
1: అలవాట్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి మరో రెండు పదాలు, మంచి చెడు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. ఇంతకుముందు గొప్ప వ్యక్తులు, విజేతలైన వారు వారి దినచర్యల్లో తప్పక పాటించే మంచి అలవాట్ల గురించి తెలుసుకున్నాం కదా. మరి మనిషిని నిర్వీర్యం చేసే అనేక దురలవాట్లు కూడా ఉన్నాయి. అవి మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, జూదం, ఇలా ఎన్నో చెప్పలేనని దుర్వ్యసనాలున్నాయి. ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దిగజార్చుతాయి. అయితే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే మనల్ని అవస్థల పాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు మంచి ఆహారపు అలవాట్లు లేకపోతే అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మన అలవాట్లు ఎదుటివారికి హాని కలిగించేవిగా కూడా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో మన వ్యక్తిత్వం మంచిదే అయినా మన అలవాట్లు ఎదుటివారిలో మన వ్యక్తిత్వం పట్ల, మన పట్ల అసహ్య భావాన్ని కలిగించేలా చేస్తాయి.

ఉదాహరణకు మీ సహోద్యోగి అంటే మీకు చాలా ఇష్టం, అతనిపై మీకున్న అభిమానాన్ని చాటడం కోసం కేవలం ఒకే ఒక విష్ చాలు, కానీ నాకు విష్ చేయడం అలవాటు లేదు, వారిపై ఉన్న అభిమానం నా మనసులోనే ఉంటుంది అనే ఈ చిన్న అలవాటు, ఈ చిన్న అభిప్రాయం, ఈ చిన్న అభిరుచి ఎదుటి వారిలో మీ పట్ల మంచి భావాన్ని కలిగించదు. ఆఫీసులో ఎవరినైనా ఉదయాన్నే పలకరించడం అలవాటు చేసుకుంటే ఎదుటివారిలో మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

0: ఇంకొందరు తమ అలవాటును అభిరుచిని చివరికి వృత్తిగా కూడా మలుచుకుంటారు. చిన్నప్పుడు అభిరుచి కొద్దీ నేర్చుకున్న ఏదైనా ఒక కళనే కెరీర్గా ఎంచుకొని అందులో స్థిరపడిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. చివరికి మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా అందులో అడిగే ముఖ్యమైన ప్రశ్న నీ హాబీస్ ఏంటి అని. దీన్నే మనం మన బయోడాటాలో కూడా పొందుపరుస్తూ ఉంటాం. అది సాంకేతికంగా ఆ ఇంటర్వ్యూకు అప్రస్తుత ప్రశ్నే అయినప్పటికీ అలవాట్లు అభిరుచులు మన వ్యక్తిత్వాన్ని కొంతవరకు బహిర్గతం చేస్తుంది అంటున్నారు అరుణ్.
1: హాయ్, నా పేరు అరుణ్. నేను బీటెక్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి పొద్దున్నే జాగింగ్కి వెళ్ళడం, న్యూస్ పేపర్ చదవడం, ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా బుక్స్ చదవడం, ఇవి నా అలవాట్లు. మనసులో ఏదైనా అలచడి బాధ ఏర్పడినప్పుడు, మన ఆత్మీయులు ఆ సమయంలో దగ్గర లేనప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. అప్పుడు మన బాధను మర్చిపోవడానికి మనకు ఇష్టమైన అలవాటు ఎంతో దోహదపడుతుంది. కేవలం బాధను మర్చిపోవడానికే కాదు, మన ఖాళీ సమయాల్లో తీరికగా ఉన్నప్పుడు మన అలవాటుపై సరైన దృష్టి పెడితే ఆ సమయంలో కూడా మనం మన మనసు మంచి దిశలో మంచి ఆలోచనలతో నింపుకోవచ్చు. మనకున్న అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని కొంచెం బయట పెడతాయి. అందుకే ఇంటర్వ్యూలో మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు నీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. అందుకే మన రెజ్యూమేలో హాబీస్ కాలంలో సాధ్యమైనంత వరకు నిజాయితీగా వ్యవహరించాలి. మనవి కాని అలవాట్లను మన రెజ్యూములో పొందుపరచడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఉన్న అలవాట్లనే రెజ్యూమ్

అలవాట్లు అభిరుచులు మానసిక వ్యాకులతను దూరం చేసేవి. అందుకే చక్కని అభిరుచులు అలవాట్లు వ్యక్తి వికాసంలో వ్యక్తి విజయంలో దోహదపడతాయి. అలాగని అలవాట్లు కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నట్టు సామాజిక ఆర్థిక కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రావాలి తప్ప ఏదైనా ఒక అలవాటును కృత్రిమంగా అలవర్చుకోలేం, దాన్ని అలవాటు అని కూడా అనము. అలవాటు అంటే మనకి ఇష్టమైన పనిని మనసు బాగోలేని సమయంలో ఖాళీ సమయాల్లో ప్రదర్శించి చేసి మానసికంగా ఉల్లాసం పొందడానికి, ఆ బాధ నుండి బయటపడడానికి చేసే పని. అంతేగాని అలవాటు అనేది కృత్రిమంగా ఎన్నుకునేది కాదు. ముఖ్యంగా నేటి యువత అనేక దుర్వ్యసనాలకు బానిసలయ్యి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. అలా కాకుండా మంచి అలవాట్లు అభిరుచులు అలవర్చుకుంటే అవే మనల్ని విజయపథంలోకి తీసుకెళ్తాయి.

0: ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు పి శ్రీనివాస్ గారు అందించిన రూపకం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఉషా పాడిన సిరివెన్న సీతారామ శాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం చంటి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సిటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్

0: ప్రొటెక్షన్ ఫోర్స్ 9 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్ర్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్ ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి పోస్టు బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో విందాం తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्टम नीति कोरता भूक्षयम वंटिवी ई అసమతుల్యతలకు ఉదాహరణలని ముర్ము చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గెహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో ఖేతో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాల్లో భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండేసోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకి సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను

0: రూపొందించడానికి ఈ సమీక్ష సమాపేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందనా 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందనా న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్ వల్ రివెన్ విదర్సా కె వినోద్ సోనం ఉత్తమ్ మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్ షాప్ ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్స్ లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్ పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్ర నగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: రైతు మిత్రులకు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజేంద్రనగర్లో సహాయక ఆచార్యుగా పనిచేస్తూ ఉన్నాను. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశము చూసుకున్నట్లయితే అత్యధిక పశు జనాభా కలిగిన దేశము, కానీ ఉన్న పశువులకు సరైన ఆహారం అందక దాదాపు 60-70% ఆహార కొరతతో, అంటే పశుగ్రాసం కొరతతో అవి బాధపడుతున్నాయి. భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ తర్వాత మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది, కానీ పశుగ్రాసం

యొక్క ఉత్పత్తిలో అంత మొదటి స్థానంలో లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈ యొక్క అంశమును మనం విపులంగా చర్చించుకుందాం. పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు, నెమరు వేసే జీవులు. అయితే ఈ జంతువులు మొక్కలు, ఆకులు, కాండాలను జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారం పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుమేత తింటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిమేత దొరుకుతుంది. వర్షాకాలం తర్వాత పశు గ్రాసాల దిగుబడి కానీ ఉత్పత్తి కానీ తగ్గి మరి వేరే అవకాశం లేక పశువులు అనేవి ఎండుగడ్డిని తింటాయి. మరి పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎండుమేత కడుపు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎండుమేతలో. ఈ పశువుల జీర్ణక్రియకు సమానంగా జరుగుటకు ఈ పీచు పదార్థం కూడా అవసరం. కానీ పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అతిజీర్తికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువుల మేత లభ్యతను బట్టి తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకుని తింటాయి. కానీ సాంద్ర పద్ధతిలో పశువులను పెంచినప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మనం మేతని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క పశువుల సంఖ్యను బట్టి మనము గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి 4 నుంచి 5 పశువులకు దాదాపు 1 ఎకరంలో పచ్చి గడ్డి పెంచే తేనే మనము వాటి యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం. అయితే మన భారతదేశం సంగతి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పశువుల యొక్క జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంది. మరి పాల ఉత్పత్తిలో మరి భారతదేశం మొదటి స్థానం ఉంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పాల ఉత్పాదకత తక్కువ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగడ్డి సంవత్సరం పొడుగునా దొరకపోవడం. రెండోది ఇక్కడ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే నాసిరకపు తక్కువ జన్యు స్వచ్ఛత గల పశువులు ఉండడం వల్ల మేలు జాతి పశువులు కాకుండా ఉండడం వల్ల మనకు ఈ యొక్క పాల ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నాసిరకపు పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. కానీ రైతులకు అవగాహన లోపం వల్ల మేలు జాతి పశువులకు నాసిరపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల మేలు జాతి పశువులు అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. అంతేకాక మన రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కాకుండా మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే పచ్చిమేత 60 నుంచి 70% తీవ్రంగా కొరత ఉంది. మొత్తం సాగు భూమిలో దాదాపు 8% మాత్రమే పశుగ్రాసాల సాగుకు వినియోగించబడుతుంది. పశుగ్రాసాల సాగుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజు రోజుకు తగ్గిపోవడం వల్ల పశుగ్రాస కొరత అధికమవుతుంది. దీనికోసకు ప్రతి రైతు తమ భూమిలో 1/10 వంతు మాత్రం కంపల్సరిగా 1/10 వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయించినట్లయితే ఈ కొరతను మనం దాదాపుగా అధిగమించిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు తమకు ప్రధాన అవసరాలైనటువంటి వరి, పప్పు దినుసుల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పశుగ్రాస సాగుకు కొద్దిగా మొగ్గు చూపట్లేదు. అందువల్ల ఈ యొక్క పశుగ్రాస కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పశువులకు కేవలం ఎండుగడ్డి దానం ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దొరకవు. పశ్చిమతలో ఉండే విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ పశువుల పునరుత్పత్తి సామర్థ్యానికి, తర్వాత సక్రమంగా ఎదగ రావడానికి, పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. మరి పశ్చిమేత తినని పశువుల్లో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పశ్చిమేతలో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల ఉన్నాయి. ఒకటేమో కాయజాతి, రెండవది ధాన్యపు జాతి. వివిధ పచ్చిగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. చిరు ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను, కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఓట్స్, ఇవి ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా పరిగణించబడతాయి. మరి కాయజాతి మేత చూసుకున్నట్లయితే మనకు ఏవైతే చిక్కుడు కాయలు అంటే లెగ్యూమినస్ జాతి పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే లూసన్ను, హెడ్జ్ లూసన్ను, బొబ్బర్లు లేదా అలచంద, వీటన్నిటిని కాయజాతి పశుగ్రాసాలుగా మనం పరిగణించవచ్చు. అయితే ఈ యొక్క కాయజాతి తర్వాత ధాన్యపు జాతి పశువులను 1:2 మేపిన ఎడల ఈ పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ధాన్యపు రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు పశువులకు మాంసకృతును అందిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు జాతి లేదా కాయజాతి యొక్క పశుగ్రాసాలను ఎక్కువ రైతులు మేపరు. కేవలం ఒకవేళ వాళ్లకు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువగా గడ్డి జాతి లేదా కాయజాతి అంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, హైబ్రిడ్ నేపర్ ఇటువంటి పశుగ్రాసాలను పెంచుకుని మేపుతా ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుందని. ఈ ధాన్యపు జాతి తీసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ మాంసకృతులు అనేవి అధికంగా ఉండడం వల్ల పశువు యొక్క శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే సాధారణంగా చూసుకున్న
చూసుకున్నట్లే రోజుకు ఆవు లేదా గేదెకు 30-45 కిలోల పచ్చి మేత అవసరం ఉంటుంది. అందువల్ల రైతులు పశుపోషణను చేపట్టడానికి ముందే పశుగ్రాసాల సాగును చేపట్టాలి. అయితే పశుగ్రాసం

పశుగ్రాసం అని ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి మంచి పశుగ్రాసాల లక్షణం ఏ విధంగా ఉండాలయ్యా అంటే, మరి ఆ పశుగ్రాసం రుచికరంగా ఉండాలి, ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లు ఉండాలి, మరి నీటి ఎద్దడిని కూడా తక్కువ తట్టుకునేటట్టు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు ఉంటే ఆ యొక్క పశుగ్రాసాన్ని మంచి పశుగ్రాసంగా పరిగణించవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే పంట ఏ దశలో కోసినా కూడా రుచికరంగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు కూడా ఉండకూడదు. విష పదార్థాలు అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే మన జొన్న, మన మాగి జొన్న గానీ లేకుంటే వర్షకాల జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 రోజుల వరకు నాము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పశుగ్రాసాన్ని తిన్న పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విష పదార్థాలు ఉండకూడదు అన్నట్టు ఏ పశుగ్రాసం తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఉన్న పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని, అంటే మనకున్న పశువులను సంఖ్యను బట్టి ఇవన్నీ ఎంపిక చేసుకుని మనం ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా మన యొక్క పశువులకు పచ్చిగడ్డి అధిక మోతాదులో అందించిన వాళ్ళం అవుతావు. అదే విధంగా చూసుకున్నట్లయితే మన వర్షకాలంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలం అనేది అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన కాలము ఈ పశుగ్రాసము. దీంట్లో పశుగ్రాసాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీమ్, ల్యూసన్ అనేవి ముఖ్యమైన పశుగ్రాసాలు. అదే విధంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన హైబ్రిడ్ నేపియర్ సజ్జ అంటారు, తర్వాత పారాగడ్డి, గినీ గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి, ఈ రకరకాలైన గడ్డి జాతులు అనేవి ఈ యొక్క వర్షాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో గానీ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పశుగ్రాసం ఏదైతే ఉందో అది జొన్న. జొన్న అనేది పలు ఉపయోగాల కొరకు సాగు చేస్తారు. జొన్నలో కూడా గింజ రకానికి చెందిన జొన్న రకాలు ఉన్నవి, తర్వాత కేవలం పచ్చి గ్రాసానికి సంబంధించిన రకాలున్నవి. బోత్ అంటే గింజతో పాటు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇథనాల్ కొరకు కూడా ఈ యొక్క జొన్నను స్వీట్ స్వర్గం అంటారు, తీపి జొన్న. ఈ తీపి జొన్న రకాలను కూడా ఈ మధ్య కాలంలో రైతులు సాగు చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత జొన్నలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్న అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు కోతనిచ్చే జొన్న రకాలు కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే ఎస్ఎస్జి 59-3, ఎంపీ చారి, తర్వాత కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31, తర్వాత సిఎస్ఎస్ 24MF అనే జొన్న రకాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువ మంది ఈ యొక్క రకాలను సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసపు జొన్న అనేది వివిధ రకాల పేర్లతో మార్కెటింగ్ అందుబాటులో ఉంది. తర్వాత ఈ యొక్క విత్తే కాలం వచ్చేసి మనకు జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు, ఆగస్టు ఎండింగ్ వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనం 1 కిలోకు 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది జొన్నలో. మరి విత్తే విధానం చూసుకున్నట్లయితే వెదజల్లే పద్ధతి ఒకటి ఉంది, తర్వాత చాలా పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ దిగుబడి రావాలంటే వెదజల్లే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు. మరి ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ చూసుకున్నట్లయితే 25:15:12 మనం ఈ యొక్క ఎరువులను వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% పూత దశలో మాత్రమే మనం ఈ వీటిని కోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి పశువులకు మేపినట్లయితే దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విష పదార్థం ఉండడం వల్ల పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 50% పూత దశ అంటే దాదాపు 50 నుంచి 60 రోజుల మధ్యలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కోతల సంఖ్య వచ్చేసి మనకు 2 నుంచి 3 కోతలు. సో పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే ఒక దాదాపు 1 కోతకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత కోత కొద్ది తక్కువ దిగుబడి వస్తుంది, ఎందుకంటే ఇది రటూన్ క్రాప్ అంటారు. రటూనింగ్ తర్వాత వచ్చే క్రాప్ ను రటూన్ క్రాప్ అంటారు. అది దాదాపు 10 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జొన్న గురించి. జొన్న చాలా మొండి పంట అని కూడా అంటారు. కొద్దిగా నీటి ఎద్దతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగానే వస్తుంది. 4 నుంచి 5 టన్నులు అయితే మనకు ఈ యొక్క పశుగ్రాసం లభించే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే రెండో పంట తీసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాల్లో మొక్కజొన్న. మొక్కజొన్న చాలా మిరాకిల్ క్రాప్ లేదా అద్భుతమైన పంటగా మనం అభివర్ణించవచ్చు. మొక్కజొన్న రకరకాల ఉపయోగాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజ కొరకు, మొక్కజొన్న వ్యాక్స్ కొరకు, మొక్కజొన్నను ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఈ మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఎక్కువగా మనుగడ సాగిస్తుంది. సో మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పశుగ్రాసంలో ముఖ్యంగా ఆఫ్రికన్ టాల్, APFM 8, తర్వాత J101 అనేవి పశుగ్రాసాలు సాగులో ప్రాముఖ్యంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తే కాలం మనం జూన్ నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తనం కిలోకు ఎకరానికి వచ్చేసి దాదాపు 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో వెదజల్చుకోవచ్చు, లేదంటే
చాళ్ళ రూపంలో కూడా వేసుకోవచ్చు. చాళ్ళ మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లుగా తీసుకోవాలి.

అదే చూసుకున్నట్లయితే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే దాదాపు 100 కేజీల యూరియా ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ యొక్క నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవచ్చు. మొదటి దశ విత్తేటప్పుడు, రెండో దశ మోకాలు ఎత్తు దశప్పుడు, మూడో దశ జల్లు సమయంలో వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం భాస్వరము, తర్వాత మొట్టం పొటాష్ అనేవి దుక్కులో వేసుకుని కలియదున్నాలి. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంటను ఏ దశలోనైనా కోసి మన పశువులకు మేపే అవకాశం ఉంది. కానీ మనకు పంట అనేది పాలు పోసుకునే దశ, లేదంటే గింజ పాలు పోసుకునే దశ, లేదా మిల్కీ గ్రెయిన్ స్టేజ్ జల్లు దశలో కోసుకున్నట్లయితే అధిక మొత్తాల్లో పోషకాలు అనేది పశువులకు అందించవలమవుతాము. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం ఒకే కోత ఇచ్చే పశుగ్రాసం, ఒకటి కంటే ఎక్కువ రావు. పచ్చిమేట దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ యొక్క పచ్చి మేతను పాతరగడ్డిగా మనము నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క మొక్కజొన్న అనేది అద్భుతమైన పంట. మొక్కజొన్న ద్వారా తయారు చేసే పాతరగడ్డి ఏదైతే ఉందో అది అధిక పోషకాలు కలిగి రుచికరంగా ఉండి పశువు యొక్క అభివృద్ధికి మరియు పాల దిగుబడికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎవరైనా పాతరగడ్డి చేయాలనుకుంటే ఈ యొక్క మొక్కజొన్నను సాగు చేసి దీన్ని కత్తిరించి పాతరగడ్డిగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జ అనేది కూడా చాలా ముఖ్యమైన పశుగ్రాసపు పంటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి సజ్జను కూడా ఎక్కువ మంది సాగు చేస్తా ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. దీనిలో చూసుకున్నట్లయితే రకరకాల రకాలు ఉన్నవి. మనకు APF B2 అనేది, DRS B5 అని, తర్వాత BAZRA 1 అని, BAZRA 6 అనేవి రకరకాల వెరైటీస్ అనేవి సాగులో ఉన్నవి. అయితే మనం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మనం విత్తుకోవచ్చు. సో విత్తనం కిలకు ఎకరానికి వచ్చేసి మనకు 1-5 కిలోల వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో విత్తే విధానం వెదజల్లుకోవచ్చు, లేదంటే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య వచ్చేసి దాదాపు 30-40 సెంటీమీటర్ల దూరం నుంచి చేసుకోవచ్చు. అదే విధంగా పూత దశలో మనం కోసినట్లయితే ఎక్కువ పోషకాలు అందే విధంగా ఉంటుంది. సో మనకు 2-3 కోతలు అనేవి వస్తాయి. తర్వాత మొదటి కోతలో వచ్చేసి 10-20 టన్నుల పశుగ్రాసం దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏకవార్షికాల పశుగ్రాసాల నుంచి ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నవి. అదే విధంగా చూసుకున్నట్లయితే కాయజాతి పశుగ్రాసాలైన అలసంద, ల్యూసర్ను, హెడ్జ్ ల్యూసర్ను చూసుకున్నట్లయితే అలసంద, బబ్బర్లు మనకు అతి తక్కువ సమయంలో మనకు కోత వస్తుంది. ఇది ఏకవార్షికము, అంటే ఒకే కోతనిచ్చే రకము. అలసంద ఒక 50-60 రోజుల్లో మనకు కోతకు వస్తుంది. మనకు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 10-15 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. వరుసల మధ్య దూరం 30-40 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, లేదంటే వెదజల్లుకోవచ్చు. అయితే నత్రజని భాస్వరం అనేది చాలా తక్కువ మోతాదు లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరించే తత్వం ఈ యొక్క అలసందలో ఉంటుంది కాబట్టి దాదాపు 15-20 కేజీల నత్రజని అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. సో కోత సమయం వచ్చేసి మనకు 50 రోజులు ఇంతకుముందు చెప్పినట్లయితే అయితే మనకు దిగుబడి వచ్చేసి 8-10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే బర్సీమ్ కూడా ఎక్కువ ఉత్తర దేశ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ ప్రొడక్షన్ చేసే పంటగా మనం అభివర్ణించవచ్చు. దీంతో పాటు మనకు కొన్ని గడ్డి జాతి పశుగ్రాసాలు కూడా చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండి అధిక మొత్తంలో సాగు చేయబడుతున్న పశుగ్రాసాలు కూడా మనకు తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో సాగవుతున్నాయి. దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ నేపియర్ సజ్జ. హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది ఈ సజ్జ మరియు నేపియర్ గడ్డికి సంకరపరిచిన ఒక బహువార్షిక పశుగ్రాసం ఇది. సో ఇది మనకు దాదాపు 1980 దశకం నుంచి మనం మన ప్రాంతంలో, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, మన భారతదేశం వ్యాప్తంగా సాగవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే APBN 1 అనేది పూర్వపు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక రకము, చాలా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ నేపియర్ అని, రెడ్ నేపియర్ అని, 4G బుల్లెట్ నేపియర్ అని రకరకాల పేర్లతో రైతులు కూడా సాగు చేస్తా ఉన్నారు. ఏ నేపియర్ అయినా గానీ అన్ని కూడా హైబ్రిడ్ నేపియర్ సజ్జ రకాలే. అన్నిట్లలో కూడా దాదాపుగా 8-10 క్రూడ్ ప్రోటీన్, అంటే ముడి మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన కనుపుల ద్వారా మనము ప్రవర్ధనం చెందించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 12-16 వేల వేరు కనుపులు లేదా కాండం కనుపులు. కాండం కనుపులు అంటే ఒక కనుపు, ఒక స్టిక్, ఒక కాండం ముక్కలో 2 కనుపులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే అది 12 వేల వరకు అవసరం అవుతుంది. విత్తే విధానం వచ్చేసి 60-60, అంటే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. మొక్కల మధ్య దూరం వచ్చేసి 50 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నట్లయితే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అదే

0: విధంగా చూసుకున్నట్లయితే ఎరువులు మనకు ఒక 25 కేజీల నత్రజని, తర్వాత 15 కేజీల భాస్వరము, 12 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. నాటిన 60 నుంచి 70 రోజులకు మొదటి కోత వచ్చే అవకాశం ఉంది. మనకు 40 నుంచి 50 రోజులకు తదుపరి కోత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 6 నుంచి 7 కోతలలో మనకు దాదాపుగా ఒక కోతకు వచ్చేసి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఇది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క ముఖ్య లక్షణాలు. అదే విధంగా చూసుకున్నట్లయితే పారాగడ్డి, గిన్నిగడ్డి, అంజాన్ గడ్డి అనేవి ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగులో ఉన్నవి. సో ఎక్కువ మంది దీనిపైన మామూలుగా బంజరు భూమిలో పచ్చిక బయలులో పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెల పెంపకందారులు గాని మేకల పెంపకందారులు ఈ యొక్క తోటల మధ్యలో కూడా ఈ పశుగ్రాసాలను సాగు చేసుకుని వాటి యొక్క పశుపోషణ చేపడుతున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రకరకాల పశుగ్రాసాల సాగు ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాము. రైతులు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పశుగ్రాస సాగు చేపట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చి తద్వారా వాళ్ళ యొక్క పాల దిగుబడి మరియు మాంసం దిగుబడి పెరిగే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: వర్షాకాలంలో పశుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియచేస్తారు. రైతు సోదరులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 0400 జత చేయాలి. గుర్తుంచుకోండి, ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశానికి సంబంధించి శ్రోతలు తమకున్న సందేహాలను అడిగినట్లయితే కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం.

చిత్రసీమల ముందుగా విందాం ఆహ్వానం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

శ్రీ వెంకటేశ్వర మహాత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం అందించిన వారు పెండ్యాల నాగేశ్వరరావు.

వెంకటేశాయ ఈ చిత్రం కోసం, రమ్య బెహ్రా బృందం పాడిన వేదవ్యాస గీతం సంగీతం, ఎంఎం కీరవాణి.

ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. మరికొన్ని సినీ గీతాలు 8:30 ప్రసారమయ్యే చిత్రసీమలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం. వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్సైగంధసారోద్రవై గంధైర్లిప్తతనుః సుగంధసుమనో బాలాధరో యః ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆశీ వెంకటేశ్వర స్వామి వారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా యత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు అహంకారము మదము ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ఠ దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి.

మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామివారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు, పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు, ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమ స్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటం అనే పర్వతం ఉండేది. ఆ త్రికూటం అనగా మూడు కూటములు, అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అన్నీ కూడా అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే, అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే, ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణు దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా, నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ, గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేష నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీదం నిజమాయార్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. సహ ఆత్మమూల పరాత్పరః మాం అవతు, నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే, ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే, బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని గజవాహన

0: ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను శ్రీమా నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు అరిషడ్వర్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకానొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథ వీధిలో చూడండి, రోజు కూడా 2 మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా 4 ఏనుగులు, 4 గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే 4 దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః అని చెప్పిన విధంగా 8 దిక్కులలో 8 గజాలుంటే ఆ 4 ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా 4 కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమల గిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి, అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో, నాట్యాలతో, నృత్యాలతో, వేద ఘోషాలతో, అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో, భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురి నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం, కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు,

0: స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్రం ఆడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట. ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్య పారే విరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు భార్యలు వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరదా అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుహు జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథానతస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనబడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు ఋషులు ఎవరు కూడా నీ మహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య జన్మ కర్మవా ననామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయా తాన్యనుకాలమృచ్ఛతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు, కానీ పరమాత్మ ఎప్పుడూ పుట్టడు. పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ అలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే, కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మలేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా. అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు, కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతున్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు. అంటే మనమందరం కూడా గుణబద్ధులము దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ, ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ, నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు

0: నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే, నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ, సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణు అణువుని కూడా చక్కగా తెలుసుకున్నవాడివి నీవు ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతస్సరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్పతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాన్ నారాయణాఖిలగురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే, అతని యొక్క కర్మ బంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే, ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ, నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్ నమస్తే. పరమాత్మ, దీనికన్నా నేను ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ, ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతిరంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనిపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ 7 కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. 3 రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న 3 రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి

స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతఃకాలంలో రాజభవనానికి వెళ్ళిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్ళిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్తు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదేవిధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకొని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా, ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అనంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి మీరు, ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ

0: వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక. తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి. ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందరు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రలమవుదాం. మంగళం పాడదాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఇంతవరకు మీరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం భద్ర ఈ చిత్రం కోసం సుమంగళి పాడిన సిరివెన్న సీతారామ శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రీ వెంకటేశ్వర వైభవం ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఆచార్య ఆత్రేయ గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రీ వినాయక విజయము ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

పరుగు ఈ చిత్రం కోసం సాకేత్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం జై లవకుశ. ఈ చిత్రం కోసం హేమచంద్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించిన వారు దేవి.

చిత్రసీమల చివరిగా విందాం మ్యాడ్. ఈ చిత్రం కోసం కపిల్ కపిలయాన్ పాడిన భాస్కర భట్ల గీతం సంగీతం భీమ్ సిసిరో లియో.

ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 9 గంటలు. ఇప్పుడు విందాం న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వింటున్నారు బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వింటున్నాం బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 10 గంటలు. ఇప్పుడు విందాం జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క డైలీ హైలైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు మీరు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 డైలీ హైలైట్స్ విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం పండంటి కాపురం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్పీ కోదండపాణి.

నిండు హృదయాలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం టివి రాజు.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం ఆడ బ్రతుకు. ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

అక్కా చెల్లెళ్ళు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

0: వాణి
1: మధుర గీతాల్లో ఇప్పుడు విందాం స్వయంవరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం గోరింటాకు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కెవి మహదేవన్.

బందిపోటు దొంగలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం సంగీతం అందించిన వారు పెండ్యాల.

మధురగీతాల చివరిగా విందాం. ఇదాలోకం ఈ చిత్రం కోసం వి. రామకృష్ణ పి. సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం సంగీతం చక్రవర్తి.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 19 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.